శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

హార కేయూర స్వర్ణమకుట సంశోభితమై శంఖచక్రమణి దీప్త విరాజితమై కోటి సూర్య ప్రభలు కొలువు తీరిన రూపమై వేల చంద్రుల సుధలు వెళ్లి విరిసిన దీపమై వెలుగులకే వెలుగై విజ్ఞానపుంజమై ప్రకాశించే ఆ శ్రీనివాసుని సుందర రూపం ఎంత చూసినా తనివి తీరదు. ఆ తిరుమలేశుని నిర్మల ధ్యానం ఎంత చేసినా మనసు నిండదు.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై భక్తి రంజని కార్యక్రమంలో దేవీ స్తుతి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలు ఇంతవరకు దేవీ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు జె చంద్రశేఖర శర్మ గారు.
2: శాంత సత్య క్షమ దయాక్రాంత బుద్ధి సంతానధానంద మహిత యశస ప్రవృద్ధి భాగ్య సౌభాగ్య శోభ ప్రభా సమృద్ధి భారత జన్మ ఇత్రి ధాత్రి పలందుగాక అని సుధాంశ కవి ఆకాంక్ష, అనగా భారతీయ నర

0: నారి భావాంకిత జయస్ఫూర్తితో జాతికి భవ్యదీక్ష దివ్య రక్ష కలుగుతుందన్నది అంతరంగ తరంగం. యువతలో ఆధ్యాత్మిక వెళ్ళి విరిసినప్పుడే అన్ని సిద్ధిస్తాయి, కలలన్నీ తప్పక ఫలిస్తాయి. యువజనులతోనే నవ్యాభ్యుదయం, ఏ దేశ పురోగతి అభివృద్ధి అయినా వారితో సులభ సాధ్యం. మనది అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశం, అందుకే అందరి ఆశలు ఆశయాలు వారి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. జీవితంలో అన్ని దశల్లోనూ ఎంతో విలువైనది అపురూపమైనది యవనమే. సర్వసహజంగా 15-30 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని యువతరంగా పరిగణిస్తూ ఉంటాం. సృజన, క్రియాశీలత, సామాజిక ఉత్సాహము నిన్న యువతి యువకులే నవ్య సహజ నిర్దేశితులు, నిర్మాతలు కూడా. వారందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ పురోగమనం ముడిపడి ఉంటుంది. ఆశ శ్వాస యువకులే. ధార్మికత అంతటిలోనూ ప్రధానం భక్తి మార్గం, పరమపవిత్రమైన భావన. ఆ తత్వం మెండుగా నిండిన వారు శ్రవణ, కీర్తన, స్మరణ, అర్చన, వందన, ధ్యాన, సఖ్యత, ఆత్మ నివేదన కలిగి ఉంటారు. శ్రవణం అంటే మంచి మాటలు వినడం, వాటిని జ్ఞాన నిరతికి అన్వయించుకోవడం. దీంతో దైవం మీద విశ్వాసం మరింత విస్తరిస్తోంది. జగత్తంతా పరమాత్మ స్వరూపం ఇలా అనుకోవడంలోనే సువిశాలత, విశ్వశ్రేయస్సు, తాత్వికత పెళ్లిపుకుతూ ఉంటాయి. భగవాను సదా కీర్చడమే కీర్తన భక్తి. హరికే సత్కరణ స్తుధాల కొరకై ఆనంద మందాకిని ధరికే నిత్య నివాస శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఉత్తమ రచనలు చదవడం వల్ల బుద్ధి వికాసం పెంపొందిస్తోంది. ఆ చదివిన వాటిని స్మరించి కీర్తించిన ప్రతిసారి యువజనోత్సవం ద్విగృతమవుతుంటుంది. స్మరణం అనేది విద్యతో వెదులుతుంది. పుస్తకాల్లో పురాణగాథలను చదివినప్పుడు, తరగతి గదుల్లో వినినప్పుడు, మిత్రులతో కలిసి వల్లవేసినప్పుడు, పదే పదే స్మరించుకున్నప్పుడు భక్తి ప్రవృత్తి విస్తారమవుతుంది. పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తన ద్వారా ఆయన వెలువరించిన రచనలన్నీ ప్రత్యేకించి యువ సాహితీ సంగీత నర్తనవేత్తలకు స్ఫూర్తిదాయకాలు. వాటిలోని వెంకటాపతి తత్వాలను జీవాత్మ పరమాత్మల విపులీకరించింది. చెంగట నెలనదిగో శేషాచలము, నింగినున్న దేవతలు నిజావాసము, ముంగిట నెలనదిగో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం అనడంలోనూ రూపచిత్రంగా యువభక్తులను ఇట్టి ఆకర్షిస్తోంది. సర్వసాధారణంగా యువతి యువకుల్లో ప్రశ్నించే గుణం, స్పందన, స్వభావము వ్యక్తమవుతుంది. వాటి మూల పరిణామాలతో ఎంతో తెలుసుకుంటారు, ఎన్నో నేర్చుకుంటారు. ఇదే క్రమంలో వారి అధ్యయన రీతిశీలత, నిర్వహణ, దీక్షా దక్షతలను వెలికితీస్తే సాధనాలు కావాలి. ఇందుకోసం క్షేత్ర దర్శనాలు, ధర్మ ప్రచారాలు ఎంతెంతో ఉపకరిస్తూ ఉంటాయి. శ్రవణంతో స్నేహ సంబంధం ప్రయత్నమే సఖ్యత. చనుడి కొండకు స్వామి పుష్కరులో స్నానం గావింపేడి జనులారా, కనులార గాంచుడే విభవే అనే శ్రీనివాస సోదాహరణ అభ్యర్థనలతో అభివ్యక్తమవుతున్నది సఖ్యభక్తి. ఇందులో భక్తావేశంతో పాటు ఆత్మ నివేదనం అంతర్లీనంగా నెలకొంటుంది. సాంప్రదాయము అనేసరికి మానవతా మహితత్వం మన ముందు విలుస్తోంది. వేదవాణిలో లోకా సమస్త సుఖినోభవం అంటుంది. సర్వభద్రాది విశ్వం మా అక్షిత్ దుఃఖభాత్ భవేతనే తెలిసి చెబుతోంది. పురాణవాణి ధార్మిక విధానాలను విపులీకరిస్తున్నాయి. వీటన్నిటిని పూర్తి సదవగాహన యువత తెలుసుకోవాలి. ఈ క్రమంలో సదస్సులు, ఆధ్యాత్మిక ప్రదర్శనలు, పుణ్యక్షేత్ర సందర్శనలు యువతరానికి అన్ని విధాలా దోహదమవుతుంటాయి. పరమాత్మ హృదయంలో దర్శించడమే భక్తి అనుకుంటే అందుకు దారి చూపగలిగేది గురువులే. మన సనాతన ధర్మం పలు నియమాలు ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ శాశ్వత విలువను కలిగి ఉన్నదే స్వచ్ఛత, ఉత్తమ గుణం, సహనశీలత, దాతృత్వ శక్తి దీనిలోని అంతర్లీనంగా ఉంటాయి. నేటి యువత దేశభక్తి, దైవభక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండవలసిన అవసరం ఉంది. భక్తితోనే ముక్తి కలుగుతుందని గుర్తించాలి. ప్రధానంగా యువతలో ఆధ్యాత్మిక విశ్వాసము, ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే అన్నింటిలో విజయం సాధిస్తారు. యువత సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి భక్తి ఎంతో సహకరిస్తుంది. యువత మేలుకు భక్తి మార్గాన్ని పెంపొందించుకో.
1: ఇంతవరకు మీరు శ్రీ జే చంద్రశేఖర శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాంది. ముఖ్యాంశాలు: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOF-05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్చ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ వేమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రానగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈనెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
3: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 250 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో లక్ష ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మోతిబిందు, కాంట్రాక్ట్ శుక్లాలు వంటి కంటికి వచ్చే సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 7:45 ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కొన్ని మాటలు పాటలు వినిపిస్తాను. ఇక ఈ ఉదయం 8:15 ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది మహిళావాణి. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలలు, జీవన పాఠాలు, శ్రీమతి శారద గారి ప్రసంగం వింటారు. అనంతరం పోషకాహారం గురించి కొన్ని వివరాలు అందిస్తారు డి నిర్మల గారు. ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు కార్యక్రమం మిమ్మల్ని పలకరిస్తుంది మీకు నచ్చిన పాటలతో. ఈ కార్యక్రమం మీకు నచ్చిన పాటలతో కొనసాగుతుంది గంట పాటు, అంటే 10:00 వరకు. ఇక ఈ ఉదయం 10:00 శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వినిపిస్తారు ఎస్ మాధురి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. 10:30 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 వింటారు సినీ రంజని. 6:30 ప్రసారమవుతుంది సమాచార దర్శిని. 6:35 మరోసారి వింటారు సినీ రంజని. వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి 6:50 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 వింటారు వ్యవసాయదారుల కార్యక్రమం పంట పొలాలు. 7:45 ప్రసారమవుతుంది వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమం మరోసారి మీ ముందుకొస్తుంది. 8:30 వింటారు లలిత సంగీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 వింటారు హిందీలో వార్తలు. 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV-F17 vehicle was successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి

కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో రెండు ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ

0: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రభాత లహరి. శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో మూతిబిందు, క్యాట్రాక్ట్, శుక్లాలు వంటి కంటికి వచ్చే సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 7:30. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటుంది భారతదేశమంతా. ఈ వేడుకల్లో భాగమవుతున్న వారందరికీ మరోసారి శుభాకాంక్షలు అందిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ప్రభోద గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాతలహరి. ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రాముఖ్యత. మరి సెప్టెంబర్ 4వ తేదీకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ సామాజిక నాయకులు అయిన దాదాబాయి నవరోజీ గారి జయంతి. వారికి భారత కురు వృద్ధుడు అని పేరుంది. వారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
7: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
6: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
7: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: డాక్టర్ బలరామ్ జాదవ్,
7: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
6: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
7: డాక్టర్ బలరామ్ జాదవ్,
6: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గిన తుమ్మిన మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
6: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
7: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
6: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334. డాక్టర్ సీను నాయక్,
7: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 77

0: దరెమాండ్ షాప్
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరెమాండ్ షాప్
1: హోటల్ వంశీ కాంప్లెక్స్ పులాం క్రాస్ రోడ్ నిజామాబాద్. అబ్బా పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
2: కల్లిల్వాడి నిజామాబాద్
1: సెల్ 9912317190.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: శ్రోతలు వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి.

0: నిజామాబాద్
1: ఫోన్ 08462223111.
2: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. గత వారం మనం చక్కగా ఈ మయోపియా అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మయోపియాలో రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయా, వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు డాక్టర్ గారి నుండి తెలుసుకుందాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రెటినా సర్జన్గా మంచి అనుభవం పొందినటువంటి డాక్టర్ నవీన్ నూక్ల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, గత వారం మీరు మాకు చక్కగా ఈ మయోపియా అంటే ఏంటి, దాని లక్షణాలు, దాని యొక్క ట్రీట్మెంట్ తెలియజేశారు. మరి ఈరోజు ఈ మయోపియా వల్ల రెటీనా మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా, ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది?
3: తప్పకుండా అండి, మయోపియా వల్ల డెఫినెట్గా రెటినా మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా ఉండేది రెటినా పైన దాని ఎఫెక్ట్ మయోపియా వల్ల, అది మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ మనకు కన్ను ఎలా ఉంటుందో మీకు ఒక 2 మినిట్స్లో అర్థమయ్యేలాగా, మన శ్రోతలందరికీ అర్థమయ్యేలాగా ముందు నార్మల్గా ఎలా ఉంటుందో చెప్తాను మీకు. మన కన్ను అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బాల్, రౌండ్ బాల్, అందులో వాటర్ ఫిల్ అయి ఉంటుంది. అయితే ఆ బాల్కి మనకు 3 లేయర్స్ ఉంటాయన్నమాట. రౌండ్ ఇప్పుడు మన బాల్కి ఎట్లా ఉంటుందో ఫుట్బాల్ లేయర్స్ ఉంటాయో, అట్లా కంటి చుట్టూ కూడా కంటికి 3 లేయర్స్ ఉంటాయి. మనకు బయట ఉన్న లేయర్ వచ్చేసి స్క్లీరా అంటాము, వైట్ పార్ట్ మనకు కనిపించేది, అది చుట్టూ వైట్గా ఉంటుంది. మధ్యలో ఒక 1/6 పార్ట్ మాత్రమే, అంటే 6 వంతుల్లో 1 వంతు నల్లగుడ్డు ఉంటుంది, కార్నియా అంటాం అది, అది బయట పార్ట్, బయట లేయర్. అది మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని యూవియల్ లేయర్ అంటాం అనమాట, యూవియల్ టిష్యూ అంటాము, ఐరిస్ అంటాం కదా, ఐరిస్ అందులో పార్ట్ అనమాట. అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటే థర్డ్ లేయర్ లోపల ఉండేది మాత్రం అది రెటినా అనమాట. సో ఈ 3 లేయర్స్ ఉంటాయి నార్మల్గా. అయితే ఈ 3 లేయర్స్ మనకు నార్మల్గా ప్రొటెక్షన్ లాగా ఉండడం వల్ల మన కన్ను ఆ సైజు, షేప్ అనేది, ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మనకు గ్లకోమా చెప్పినప్పుడు చెప్పినట్టుగా కంటి లోపల ముందు భాగంలో వాటర్ ఉంటుంది కదా, అది మనకు సప్లై చేసే, న్యూట్రిషన్ సప్లై చేసేది, దాన్ని యాక్వియస్ అంటాం మనము. అండ్ కంటి లోపల లెన్స్ ఉంటుంది కదా, ఆ లెన్స్ వెనక పార్ట్లో, లెన్స్కు ముందు పార్ట్లో ఉండే లిక్విడ్ యాక్వియస్ అనమాట, వెనకాల ఉండే మనకు జెల్ లాగా ఉంటుంది అనమాట, కంటి లోపల జెల్ లాగా, దాన్ని విట్రియస్ అంటాం అనమాట. ఇది నార్మల్గా ఐ స్ట్రక్చర్ అనమాట. సో నార్మల్ ఐ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీంట్లో మనకు మయోపియా వల్ల ఇలా వస్తే చేంజెస్ మనం చెప్దాం ఇప్పుడు.
2: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు కంటి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది మనకు క్లియర్గా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు మయోపియాలో ఈ రెటినా ఎట్లాంటి ఎఫెక్ట్ని పొందుతుంది?
3: ఎస్, సో మయోపియాలో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మనకు మయోపియా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమవుతుంది అంటే యాక్సియల్ లెంత్ అనేది పెరుగుతుంది. సో యాక్సియల్ లెంత్ అంటే కన్ను యొక్క ముందు నుంచి వెనుక భాగం వరకు ఉన్న ఆ లెంత్ పెరుగుతుంది, కన్ను సైజులో పెరుగుతుంది అనమాట. సో అట్లా కన్ను సైజులో పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళలో యాక్సియల్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది మయోపియాలో, అందుకే మయోపియా వస్తుంది. నార్మల్ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఐబాల్ ఏదైతే 3 లేయర్స్ ఉన్నాయో అందులో బయట ఉన్న 2 లేయర్స్ కొంచెం టఫ్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే టఫ్ స్ట్రక్చర్స్ అంటే అవి కొంచెం ఇట్లా మనం కంటే బాల్ని ఇట్లా లాగినా కూడా ఇట్లా అటు ఇటు మనం ముందుకు వెనక్కి ఇట్లా లాగినా కానీ, సిలిండర్ టైప్ చేసినా కానీ ఆ 2 లేయర్స్ తట్టుకుంటాయి. బట్ లోపల ఏదైతే ఉందో, 3rd లేయర్ ఏదైతే ఉందో రెటినా అన్నది చాలా సెన్సిటివ్ లేయర్, అది చాలా థిన్గా ఉంటుంది మనకు, జస్ట్ మనకు ఒక టిష్యూ పేపర్ కన్నా డెలికేట్గా ఉంటుంది రెటినా మనకు. సో అదే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, మీరు తీసుకొని దాని 2 కొనాలు అటొక్కటి ఇటొకటి పట్టుకొని మీరు ఇట్లా అటు ఇటు లాగితే ఏమవుతుంది, మధ్యలో ఒక సర్టైన్ పాయింట్ దగ్గర చిన్నగా బ్రేక్ అవుతూ చినిగిపోతుంది. సేమ్ రెటినాలో కూడా అలే అనమాట. సో ఎప్పుడైతే ఈ హై మయోపియా వల్ల, ఎస్పెషల్గా హై మయోపియాలో ఎప్పుడైతే యాక్సియల్ లెంత్ పెరుగుతుందో, ఈ బయట ఉన్న 2 లేయర్స్ ఓకే తట్టుకుంటాయి, ఆ ప్రెజర్ని తట్టుకుంటాయి. బట్ లోపల ఉన్న రెటినాలో ఏమవుతుందంటే సేమ్ టిష్యూ పేపర్ ఎట్లయితే టేర్ అవుతుందో అట్లా రెటినా కూడా స్లోగా టేర్ అవుతూ ఉంటుంది. వీక్ ఏరే ముందు థిన్ అవుతుంది అనమాట. థిన్నింగ్ అంటే దాని థిక్నెస్ అనేది తగ్గుతూ పలచబడుతుంది. సో మనం రెగ్యులర్గా మనం వచ్చినప్పుడు చూస్తే పేషెంట్స్కి వాళ్ళకి వీక్ ఏరియాస్ కనిపిస్తాయి మనకు, రెటినల్ థిన్నింగ్ ఏరియాస్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. సో అవి మెల్లిగా మెల్లిగా మయోపియా ఒకవేళ ప్రోగ్రెస్ అయింది అనుకోండి, అంటే పవర్ పెరుగుతుంది ఇంకా వాళ్ళకి, అప్పుడు యాక్సిడెంట్ పెరుగుతుంది కాబట్టి పవర్ పెరుగుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రెటినా మెల్లిగా థిన్ అవుతూ అవుతూ అక్కడ టేర్స్ ఫామ్ అవుతాయి, అంటే రెటినా అక్కడ హోల్ ఫామ్ అవడం, అక్కడ చినిగిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం రెటినల్ టేర్స్ అంటాము, రెటినల్ హోల్స్ అంటాము. ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొంతమందికే సింప్టమ్స్ వస్తాయి, మళ్ళీ రెటినా హోల్స్ టేర్స్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఎలా అంటే ఫ్లోటర్స్ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ రెటినల్ టేరు, ఒక రెటినాలో రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళం

0: దగ్గర టేర్ అయిందంటే ఏమవుతుందంటే ఆ రక్తనాళం నుంచి కూడా కొంచెం బ్లీడ్ అవుతుంది అక్కడ. ఆ బ్లీడ్ కావడం వల్ల పేషెంట్కి వాళ్ళ విజువల్ ఫీల్డ్లో చూడడానికి నల్లగా బూజులా ఒకటి ఇట్లా కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే ఏదో ఈగనో దోమలాగనో ఇట్లా ఒకటి కదులుతుంది సార్ ఇక్కడ అని వస్తారు మన దగ్గరికి. అది నిన్న మొన్న లేదు, సడన్గా ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయింది అంటారు. ఎలా ఉంది అని మనం వాళ్ళని అడగాలి. హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే అది ఎలా ఉంది, ఏ షేప్లో ఉంది, అది మూవ్ అవుతుందా, మీరు దాన్ని ఫోకస్ చేద్దామంటే అది కదులుతుందా లేదా, ఇవన్నీ అడుగుతాం అన్నమాట. సో ఆ బ్లడ్ ఏదైతే వచ్చి అక్కడ ఉండిపోయిందో దాని వల్ల వాళ్ళకి అట్లా కనిపిస్తుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: అలా కాకుండా మనం ఇందాక జెల్ అని చెప్పాం కదా, విట్రెస్ జెల్. ఆ విట్రెస్ జెల్ కూడా కొంతమందికి నార్మల్గానే అది డీజనరేట్ అవుతుంటుంది అనమాట. ఏజ్ వల్ల డీజనరేట్ అయిపోయి అది ఊడిపోతుంది. దాన్ని పీవీడి అంటాం మనము, పోస్టీరియర్ విట్రెస్ డిటాచ్మెంట్ అని. అప్పుడు కూడా ఫ్లోటర్స్ వస్తాయి పేషెంట్కి
3: వయసు వల్ల.
0: సో అన్ని ఫ్లోటర్స్, అన్ని పేషెంట్స్లో వచ్చే ఫ్లోటర్స్ డేంజరస్ అంటే కాదు. సో ఈ వయసు వల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదేం డేంజరస్ ఏం కాదు, జస్ట్ అది అట్లా కనిపిస్తుంది అంతే. విత్ టైమ్ స్లోగా అది ఏమవుతుందంటే గ్రావిటీ వల్ల కిందికి వెళ్ళిపోతుంది, రిస్క్ ఏముండదు దానివల్ల. బట్ ఎప్పుడైతే ఈ రెటినల్ టేర్ వల్ల వచ్చిన ఫ్లోటర్ ఉందో అవి ఏంటంటే చాలా డేంజరస్ అవి, ఎందుకంటే అవి మనం కరెక్ట్ టైంలో కనుక్కొని మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే వాటి వల్ల రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో అవి కాకుండా ఇంకోటి ఏంటంటే వీక్ ఏరియాస్ లాటిస్ డిజనరేషన్ అంటాం మనము. సో ఈ లాటిస్ డిజనరేషన్ అంటే కూడా సేమ్, వీక్ ఏరియాస్ థిన్ అవుతూ అక్కడ హోల్స్ ఫామ్ అవుతాయి. ఆ హోల్స్ ఫామ్ అయిన వాటికి ఏమవుతుందంటే లోపలికి లిక్విడ్ వెళ్ళిపోవడం వల్ల మనం విట్రియస్ ఉంది కదా, ఈ పేషెంట్స్లో హై మయోపిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఆ విట్రియస్ అనేది జెల్లాగా ఉంటుంది. నార్మల్గా జెల్ అంటే చిక్కగా ఉంటుంది మనకు, థిక్గా, అది కాస్త లిక్విడ్ లాగా మారిపోతుంది. సో లిక్విడ్ లాగా మారిపోయింది ఏమవుతుందంటే ఈ హోల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ హోల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల రెటినా మొత్తం ఊడిపోతుంది. దాన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే నరం ఊడిపోయింది, రెటినా ఊడిపోయింది అని చెప్తాం మనం. సో రెటినా ఊడిపోయింది, రెటినల్ డిటాచ్మెంట్ అయిందంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అది ఇంకా. సో అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా విజన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వాళ్ళకి కరెక్ట్ టైంలో గుర్తించి రెటినల్ డిటాచ్మెంట్కి యూజువల్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ సర్జరీ కూడా కాంప్లెక్స్ సర్జరీస్, విట్యూరెటినల్ సర్జరీ అంటాం కదా, రెటినల్ సర్జరీ చేసి వాళ్ళకి మళ్ళీ రెటిన మళ్ళీ దాని ప్లేస్లో దానికి అతక పెట్టాలి. అప్పుడు ఆయిల్ కానీ గ్యాస్ కానీ యూజ్ చేసి ఆ రెటినాని అతక పెట్టడానికి ట్రై చేస్తాం మనం. సో అప్పుడు రెటిన అతుక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళ విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి రెటినాలో టేర్సే ఫామ్ అవుతాయి, అంటే హోల్స్ ఫామ్ అవుతాయి. వాటి వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఫ్లోటర్స్ కనబడము. కొంతమందికి ఏంటంటే హోల్ ఫామ్ అయిన దగ్గర కొంచెం రెటినాని ఇరిటేట్ చేయడం వల్ల ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటాం మనం. అంటే ఒక లైట్ బల్బ్ ఉందనుకోండి, లైట్ బల్బ్ ఆన్ ఆఫ్ చేస్తే ఎట్లా మెరుస్తుందో అట్లా వాళ్ళకి విజన్లో అట్లా కనిపిస్తుంది అనమాట. కొంచెం మెరిసినట్టుగా, ఇక్కడ ఒకసారి ఇట్లా మెరిసినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం డేంజరస్ సైన్స్ అనమాట. ఇవి వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. కలిసి ఒకవేళ ఇది నార్మల్గానే వస్తుందా లేకపోతే రెటినాలో ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుందా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి సింపుల్గా మనం డ్రాప్స్ వేసి చెక్ చేస్తే సరిపోతుంది. డ్రాప్ చేసి పెరిఫెరల్ రెటినా ఎగ్జామినేషన్ మొత్తం చేస్తాము. అందులో ఏమన్నా వీక్ ఏరియాస్ ఉన్నాయా, హోల్స్ ఉన్నాయా అవన్నీ చూస్తాం మనము. అది చూసి దాని తర్వాత ఈ రెటినా డిటాచ్మెంట్ అవ్వకుండా ఒకవేళ ఓన్లీ వీక్ ఏరియాస్, హోల్సే ఉన్నాయనుకోండి, వాటికి ఏం చేస్తామంటే సింపుల్గా లేజర్ ఉంటుంది మనకు ఒకటి, దాన్ని బరాజ్ లేజర్ అంటాము, రెటినా బరాజ్ లేజర్ అని. ఆ బరాజ్ లేజర్ ఆ హోల్ ఏదైతే ఉంటాయో వాటి చుట్టూతా సరౌండింగ్ 360 degrees మనం లేజర్ చేస్తాం. సో లేజర్ చేయడం వల్ల ఆ హోల్ ఏమి క్లోజ్ కాదు, కానీ ఆ హోల్ అలానే ఉంటుంది. బట్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, విట్రెస్ జెల్ లిక్విడ్ లాగా మారుతుంది కదా, అది లోపలికి వెళ్లకుండా, అంటే రెటినా డిటాచ్మెంట్ కాకుండా ఈ లేజర్ అడ్డుకుంటుంది అనమాట. అక్కడ మనకు గమ్ లాగా అనమాట, ఇప్పుడు ఫేక్ పిక్ వేసి అతికిస్తే ఎట్లుంటుందో ఈ లేజర్ దానికి అతికిస్తుంది. ఈ మూడో లేయర్ లోపల ఉన్న ఇన్నర్ లేయర్ని, పైన మధ్యలో ఉన్న మిడిల్ లేయర్ ఉంది కదా, దానికి అతికిస్తుంది లేజర్ వల్ల. కాబట్టి ఆ ఫ్లూయిడ్ అనేది లోపలికి వెళ్ళరాదు ఇంకా. కాబట్టి రెటినా డిటాచ్మెంట్ కాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు వాళ్ళకి. సో ఇట్లా రెటినా డిటాచ్మెంట్ కాకుండా ప్రివెంట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి విజన్ లాస్ అంటే ఏమి ఉండదు. నార్మల్ మనం లేజర్ చేస్తే సరిపోతుంది అది. ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అవి కొంచెం ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఏం కావు, చిన్న చిన్న వీక్ ఏరియాస్ ఫామ్ అవడము అట్లాంటివి వస్తూ ఉంటాయి రెటినాలో కూడా. వాటికి ఏం ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు, రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది.
1: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: బాగుంది డాక్టర్. అయితే ఇప్పుడు ఈ మయోపియా రెటీనా ప్రాబ్లమ్స్లలో ఈ లక్షణాలు ఎట్లా బయటపడతాయి?
0: సో లక్షణాలు అనేవి కంప్లీట్గా పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పేషెంట్ కీన్ అబ్జర్వర్ అనుకోండి, అంటే బాగా పరిశీలించి చూసే పర్సన్ అనుకోండి, వాళ్ళకి కొంచెం సింప్టమ్స్ తొందరగానే తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఫ్లోటర్ ఉంది, ఇప్పుడు సపోజ్ మనం ఫ్లోటర్ అంటే ఏంటంటే ఒక డార్క్ షాడో లాగా ఏదో కనిపిస్తుంది, వాళ్ళు కీన్ అబ్జర్వర్ అనుకోండి, వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది. రెండో ఏంటంటే ఫ్లోటర్స్ మనకు ఎప్పుడు క్లియర్గా కనిపిస్తాయి అంటే ఎప్పుడైతే మనం బ్రైట్ వాల్ని చూసినప్పుడు కానీ, లేదంటే బయట స్కైని చూసినప్పుడు కానీ, ఆకాశం వైపు చూసినప్పుడు కానీ. నార్మల్గా చాలా మందికి కూడా ఫ్లోటర్స్ ఉంటాయి నార్మల్గా, ఎందుకంటే ఆ విట్రియస్ జెల్లో ఉన్న చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి. బట్ వాటన్నింటికి ట్రీట్మెంట్ ఏమి అవసరం లేదు. సో మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే ఆకాశంలో మనకు చిన్నగా ఇట్లా చిన్న చిన్న పాముల్లాగా ఉండి ఇట్లా కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి, అవి వీళ్ళకి కూడా వస్తుంటాయి. బట్ అవి నంబర్స్ సైజు పెరుగుతూ ఉంటాయి టైంతో పాటు, అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా చూసినప్పుడు ఒక రెండో మూడో ఫ్లోటర్స్ ఉన్నాయనుకోండి, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక రోజు ఒక 20 అయినాయి అనుకోండి, అవి అది కొంచెం అలార్మింగ్ సైన్ అనమాట. వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, ఎందుకు వచ్చినాయి. సడన్గా ఫ్లోటర్స్ ఇంక్రీజ్ అయితే దాని అర్థం ఏంటంటే రెటినా మీద ఏదో డ్యామేజ్ అవుతుందని అర్థం. సో అట్లా ఫ్లోటర్స్ వస్తూ ఉంటాయి. ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటే కొంచెం లైట్ ఆన్ ఆఫ్ అయితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. ఇంకా ఇట్లాంటి స్టేజ్లో కూడా మనం డిటెక్ట్ చేయలేదు, లేదా పేషెంట్కి రెటినా హోల్ ఉన్నా కూడా డిటెక్ట్ మనం చూపించుకోలేదు పేషెంట్ అంటే, అది రెటినల్ డిటాచ్మెంట్కు దారితీస్తుంది. ఎప్పుడైతే రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో అప్పుడు విజన్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి విజన్ లాస్ ఎలా అవుతుంది అంటే రెటినా డిటాచ్మెంట్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెమే రెటినా డిటాచ్మెంట్ అయిందనుకోండి, పార్షియల్ రెటినల్ డిటాచ్మెంట్, అప్పుడు వాళ్ళకి ఒక పార్ట్లో కొంచెం అక్కడ ఏదో కట్టెని ఇట్లా ఊగినట్టుగా ఆ పక్క కనబడదు విజన్, అంతే ఉంటుంది. మిగతాది కొంచెం కనిపిస్తుంది, ఆ పక్కలో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది వాళ్ళకి, నార్మల్గా ఉండదు, అన్యూజువల్గా ఏదో ఫీల్ అవుతారు పేషెంట్, వాళ్ళు వస్తారు. లేదు కంప్లీట్ రెటినల్ డిటాచ్మెంట్ అయిందనుకోండి, కంప్లీట్గా చూపు మొత్తం పోతుంది ఇంకా. సో అప్పుడు మనం సర్జరీ చేసే దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి వాళ్ళకి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మనం చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి విజన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి.
3: డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ మయోపియా రెటీనా సమస్యలకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? ప్రజెంట్ వచ్చినటువంటి ఆధునిక పరికరాలు ఏమైనా వచ్చాయా? ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు?
0: ఎస్, తప్పకుండా అండి. ఎప్పుడైతే మనం రెటీనా చెకప్ చేసి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా లేవా, అండ్ చేంజెస్ ఉంటే అవి ఏ రకమైన చేంజెస్, అంటే నాన్ సిగ్నిఫికెంట్ చేంజెసా సిగ్నిఫికెంట్ చేంజెసా. మనకు ఎలా ఉంటుందంటే ట్రీటబుల్ లీజన్స్, నాన్ ట్రీటబుల్ లీజన్స్. అంటే నాన్ ట్రీటబుల్ లీజన్స్ అంటే ట్రీట్మెంట్ అవసరం లేని చేంజెస్ అనమాట. సో ఒకవేళ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం లేని చేంజెస్ ఉంటే ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండదు. రెగ్యులర్గా చెకప్ చేసుకోమంటాము, 6 మంత్స్కి ఒకసారి రెటినా చెకప్, ప్లస్ మయోపియా కంట్రోల్ కావాలి. ఎందుకంటే మయోపియా కంట్రోల్ అయితేనే పవర్ పెరగకుండా ఉంటేనే ఐబాల్ సైజ్ పెరగదు, ఐబాల్ సైజ్ పెరగకపోతే రెటినా మీద స్ట్రెచ్ పడదు, రెటినా మీద స్ట్రెచ్ పడకపోతే హోల్స్ ఫామ్ కావు, రెటినా డిటాచ్మెంట్ కాదు, ప్రాబ్లమ్స్ రావు. సో ఇదంతా లింక్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి అవన్నీ కాకుండా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము. సో మీ పవర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లాస్ ఒక్కదానికే కాదు, లోపల రెటినా హెల్త్ బాగుండాలంటే మీ పవర్ కంట్రోల్లో ఉండాలి, అది మనం చెప్తాం రెగ్యులర్గా. రెండోది ట్రీటబుల్ లీజన్స్. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ట్రీటబుల్ లీజన్స్ అంటే ఆల్రెడీ కొంచెం మల్టిపుల్గా హోల్స్ ఫామ్ అయినాయి, వీక్ ఏరియాస్ ఫామ్ అయినాయి, హార్షూ టేర్స్ అంటాం అవి, హార్షూ టైప్లో ఉంటాయి టేర్స్ అవి, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, లేదా ఆల్రెడీ కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఫ్లోటర్స్తో వచ్చిండు పేషెంట్, అట్లాంటి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ రెటినల్ డిటాచ్మెంట్ ఏం లేదు అంటే ఓన్లీ రెటినా హోల్స్ ఒక్కటే ఉంటే వాళ్ళకి బరాజ్ లేజర్ చేస్తాం మనం, రెటినా బరాజ్ లేజర్ అంటాము, ఆ రెటినా బరాజ్ లేజర్ చేస్తాము. అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అండి మనకు అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో. సో ఆ లేజర్ చేసి వాళ్ళకి తద్వారా ఆ ప్రాబ్లం పెరగకుండా, అంటే రెటినల్ డిటాచ్మెంట్ దాకా వెళ్లకుండా దాన్ని అక్కడే మనం అరికడతాం అనమాట ట్రీట్మెంట్ ద్వారా. సో లేజర్ ఆ చుట్టూ వీక్ ఏరియా హోల్స్ చుట్టూ చేసేస్తే అది ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ రిటర్న్ డిటాచ్మెంట్తోనే వచ్చాడు అనుకోండి, ఇంకప్పుడు లేజరు ఏం పనిచేయవన్నమాట, డైరెక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ టైంలో ఎప్పుడైతే ఆ రెటినా ఊడిపోయింది ఉంటుందో దాని ముందు ఆ విట్రియస్ మొత్తం తీసేసి దాన్ని విట్రెక్టమీ అంటాం మనం. విట్రెక్టమీ చేసి రెటినాని మళ్ళీ దాని ప్లేస్లో సెట్ చేసి అప్పుడు లేజర్ చేస్తాం మనం. ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జరీ టైం లోపలనే మనం లేజర్ చేసేస్తాం డైరెక్ట్. అప్పుడు లేజర్ చేసి ఆ వీక్ ఏరియాస్ హోల్స్ ఏవి ఉన్నాయో అవన్నింటికి లేజర్ చేసి మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా మనం గ్యాస్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తాం రెటినా మంచిగా అతుక్కోవడానికి. ఇలా చేసి మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటే యూజువల్గా గుడ్ రిజల్ట్సే ఉంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, విజన్ కూడా రికవరీ అవుతుంది.
3: అంటే ఇంకా మళ్ళీ ఎప్పటిలాగా లైఫ్ని లీడ్
0: చేయొచ్చు.
3: మయోపియా

0: వల్ల రెటీనాకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, మరి వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు చక్కగా వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.
3: నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
9: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
10: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
9: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
10: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.
2: సాంబ

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

కృష్ణం వందే జగద్గురు. సృష్టికర్త అయిన ఆ మహావిష్ణువు ఈ బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన పర్వదినాన్ని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. దేవకీ వసుదేవులకు శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు ఆ విష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు చెరసాలలో జన్మించాడు.

శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలోని జీవులకు బాధలు పెరిగిపోయినప్పుడు, లోకంలో పాపాలు హద్దుమీరిపోయినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటం కోసం అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. అలా ఆ స్వామి దశావతారాలలో 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం.

ఆ వేణుమాధవుడు ఈ లోకానికే గురువు. గీతాసారాన్ని బోధించి ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో అల్లరి కన్నయ్యగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్నదొంగగా గోపికల మనస్సును దోచాడు. ఆ గోపబాలుడు సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్ని పాత్రలు పోషించినా, ఆయన ఎన్ని లీలలు చూపినా, అది అంతా లోక కళ్యాణం కోసమే.

ఆ దేవదేవుని దశావతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలవబడింది శ్రీకృష్ణ అవతారం. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్య దర్శనం చేయించి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఆ కృష్ణుడు. భగవద్గీతను లోకానికి ఉపదేశించి ఆ శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

శ్రీ మహావిష్ణువు సర్వం వ్యాపించి ఉన్న భగవంతుడు. ఆయన లేని అణువంటూ ఉందా? ఆయన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం 8వది. శ్రీకృష్ణుడికి 8వ అంకెకు విశేషమైన సంబంధం ఉంది. ఆయన దేవకీదేవికి అష్టమ సంతానంగా జన్మించాడు. ఆయన జన్మతిథి అష్టమి. ఆయనకి 8 మంది భార్యలు. శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్న ప్రకృతులు కూడా 8. ఇలా అష్ట సంఖ్యకు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో సంబంధం ఉంది. మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటే శ్రీకృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, సంపద, వైరాగ్యం, మోక్షం, ఈ 6 లక్షణాలకు నిలయమే ఆ భగవంతుడు. అందుకే ఆయనను పరిపూర్ణుడు అంటారు. శ్రీకృష్ణుడి రూపం ఎక్కడ చూసినా చిరు దరహాసంతో, ప్రసన్నమైన వదనంతో కనిపిస్తాడు. ఏ ఒక్క చిత్రంలో కూడా శ్రీకృష్ణుడు క్రోధంతోనో, బాధతోనో, నిరాశతోనో కనిపించడు. పరిపూర్ణమైన వ్యక్తిలో ఉండాల్సింది అదే కదా. ఏ సందర్భంలోనైనా సంయమనం పాటిస్తూ సరైన ఆలోచనలతో సమస్యలను జయించటం నేర్చుకోవాలి. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి. కష్ట సుఖాలలో తటస్థంగా ఉండాలని చెబుతుంది భగవద్గీత. అదే శ్రీకృష్ణ తత్వం కూడా.

ఆ శ్రీకృష్ణుని మార్గాన్ని ఆచరిస్తే విజయం వరించినట్టే. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని జీవన ప్రయాణంలో ఆచరించగలిగితే మన జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ప్రతి ఒక్కరికి స్థిత ప్రజ్ఞత వస్తుంది.

ఆ శ్రీకృష్ణుడి జీవితాన్ని చూస్తే అంతా ప్రేమమయం. ఆయన అందరినీ ప్రేమించారు. కుటుంబము, స్నేహితులు, గోపికలే కాదు, జంతువులను, పక్షులను, సమస్త ప్రకృతిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమకు ఆరంభమే ఉంటుంది, అంతం ఉండదు. అనంతమైన ఆయన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. అందుకు నిదర్శనంగా మనకు ఎన్నో గాథలున్నాయి. కుచేలుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన అటుకుల కథ మనందరికీ తెలిసిందే కదా.

శ్రీకృష్ణుడి జీవితాన్ని మనం గమనిస్తే ఆయన జీవితమంతా ఒక పోరాటం. చెరసాలలో జన్మించాడు. పుట్టిన మరుక్షణమే కన్నవారికి దూరమయ్యాడు. గోకులం చేరి తన ప్రాయంలోనే ప్రాణరక్షణ కోసం రాక్షసులతో తలపడ్డాడు. జరాసంధుడి భయంతో కుటుంబంతో సహా మధురను వదిలి ద్వారక చేరాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కుటుంబ పెద్దలతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అనంతరం గాంధారి శాపానికి గురయ్యాడు. పుట్టిన క్షణం నుండి అవతారం ముగించే వరకు అష్ట కష్టాలను చూశాడు. కానీ ఏ ప్రతికూల పరిస్థితిలోనూ ఆయన సంయమనం కోల్పోలేదు.

వినయం, నిజాయితీ, శ్రమ, ధర్మాన్ని అనుసరించటం, దుర్మార్గాన్ని దూరంగా పెట్టటం, ఇవి శ్రీకృష్ణుడు చెప్పిన మంత్రాలు. ఇవి మనందరం ప్రతి నిత్యం అనుసరించదగినవి. శ్రీకృష్ణుడిని దేవదేవుడిగా పూజించినా, కన్నయ్యగా ప్రేమించినా, ఆయన చూపిన మార్గంలో నడవటమే మనందరి ధర్మం.

కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ ఆకాశవాణి అందిస్తోంది జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు వినిపిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ ఉదయం 10 గంటలకు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: శ్రీకృష్ణ లీలలు జీవన పాఠాలు శ్రీమతి డి శారదా హనుమాన్లు గారు అందించే వివరాలు వింటారు.
1: నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిప్సర్పి

ఈరోజు కృష్ణాష్టమి గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం. కృష్ణావతారం పరిపూర్ణ అవతారం, లీలావతారం కూడా. అవతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ జననమే ఒక లీల. తన లీలల ద్వారా లోకానికి అనేక పాఠాలను నేర్పిన కృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమి అని, కృష్ణాష్టమి అని, గోకులాష్టమి అని పిలుస్తుంటాం. హిందువులందరూ కూడా ఒక పండుగలా జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం ఆచార వ్యవహారాలకు మాత్రమే పరిమితం కావు. ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం, ఒక నైతిక విలువ, ఒక జీవన సత్యం దాగి ఉంటుంది. అలాంటి మహత్తరమైన పర్వదినాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. భగవంతుడైన శ్రీకృష్ణుని అవతరణను స్మరించుకునే, అనగా గుర్తు చేసుకునే పర్వదినం ఈరోజు. భక్తి, ధర్మం, ప్రేమ, జ్ఞానం, కర్తవ్యనిష్టలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ పండగ. దశావతారాలలో శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుని అవతారాలు విభిన్నమైనవి. ఈ రెండు అవతారాలు కూడా మానవుడు తన జీవన విధానాన్ని మలుచుకొని గొప్పగా జీవించే విషయాన్ని తెలియజేస్తాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, సమాజంలో మెలిగే తీరు, దేశభక్తి, కర్తవ్యనిష్ట, ధర్మంగా జీవించడం, ఇలాంటి ఎన్నెన్నో విలువలు నేర్చుకోవడానికి ఈ అవతారాలను ఆదర్శంగా తీసుకోవాలి. సామాన్య మానవులుగా జీవించి ఉత్కృష్టమైన విలువలను నేర్చుకుని ధర్మబద్ధంగా జీవిస్తూ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయులు వారు. అందుకే వారు దేవుళ్ళు అయ్యారు. అట్లా శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో జన్మించి యశోద దగ్గర పెరిగి దుష్ట సంహారం చేసి భగవద్గీతను బోధించి కౌటుంబిక, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, నైతిక విలువలు నేర్పిన భగవంతుడు. అలాంటి శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటాం మనం. శ్రీకృష్ణుని జనన గురించి పురాణం ఏమంటుందంటే, ద్వాపర యుగంలో మథురా నగరాన్ని కంసుడు అనే దుర్మార్గుడైన రాజు పాలించేవాడు. అతని దురాగతాలకు ప్రజలు తీవ్రంగా బాధపడేవారు. కంసుని ప్రియమైన సోదరి దేవకి. ఆమె భర్త వసుదేవులకు జన్మించిన 8వ సంతానం తనను సంహరిస్తాడని ఆకాశవాణి ద్వారా కంసునికి తెలుస్తుంది. దీంతో కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు. వారికి పుట్టిన పిల్లలను ఒక్కొక్కరిని సంహరించాడు. 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు జన్మించిన సమయంలో కారాగారంలో దివ్యమైన వెలుగు ప్రసరించింది. సంకెళ్ళు తెలిగిపోయాయి, ద్వారాలు తెరుచుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. వసుదేవుడు బాలకృష్ణుని యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నందుడు యశోదల సంరక్షణలో ఉంచాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుని బాల్యం ప్రేమ, అల్లరి, భక్తి, ఆనందంతో నిండిపోయింది. దేవకి గర్భంలో జన్మించే శిశువు వలన మరణం రాసి ఉంది కంసుడికి. ఆ దేవకి కడుపులో పుట్టిన కృష్ణుని వల్లనే కంసుడు సంహరించబడ్డాడు. కర్మను ఎవరూ తప్పించలేరు. ఎంతటి రాజైనా, ధనవంతుడైనా, పేదైనా కర్మకు బందీలుగా ఉండవలసిందే. మరణాన్ని తప్పించుకోవడానికి కంసుడు తప్పుల మీద తప్పులు చేశాడు. కానీ దేవకి గర్భంలో జన్మించిన 7 సంహరించాడు. కర్మానుబంధీని మనుష్యలోకి అని భగవద్గీతలో కూడా చెప్పబడింది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంతో కూడిన సందర్భంలో అనేక ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తారు, శ్రీకృష్ణునికి పూజలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో కృష్ణుని జనన సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాలను అలంకరిస్తారు. భజనలు, కీర్తనలు, హరికథలు, ప్రవచనాలు నిర్వహిస్తారు. కృష్ణుడు ఇంటింటి బాలుడు. ఏ తల్లికి బిడ్డ పుట్టినా వారిని కృష్ణునిలాగానే భావించి అలంకరించుకుంటారు. అందుకే కృష్ణాష్టమి రోజు తమ పిల్లల్ని కృష్ణుడిలా తయారు చేసి ముద్దు చేసి ఆనందిస్తారు. చిన్నారులు కృష్ణుడు రాధ వేషధారణలో కనిపించడం పండుగకి ప్రత్యేక ఆకర్షణ. ఇళ్ల ముందు చిన్న చిన్న పాదముద్రలను వేసి బాలకృష్ణుడు ఇంట్లోకి వచ్చినట్లుగా భావించడం అనేక ప్రాంతాల్లో కనిపించే అందమైన సాంప్రదాయం. ఈ కృష్ణాష్టమి పండుగ రోజు ప్రత్యేకంగా శొంఠి చక్కెరతో తయారైనటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పిస్తారు. ఈ శొంఠి చక్కెర ప్రసాదం అనేది ఈ వర్షాకాలంలో తినవలసినటువంటి ఆయుర్వేద ప్రసాదం లాంటిది. శరీరంలోని కఫాన్ని తొలగించేటువంటి మంచి ఔషధం కూడా.
శ్రీకృష్ణుని బాల్య జీవితం ఎన్నో లీలలతో నిండి ఉంది. వెన్న దొంగలించడం, గోపబాలులతో కలిసి ఆటలాడడం, రాక్షసులను సంహరించడం, గోపికలతో ప్రేమానురాగాలను పంచుకోవడం వంటి కథలు ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాయి. అయితే ఈ కథలను కేవలం బాలల అల్లరి కథలుగా మాత్రమే చూడకూడదు. వాటిలో భక్తి, ప్రేమ, నిరాడంబరత, దైవంతో మానవునికి ఉన్న అనుబంధం వంటి అనేక అంతర్లీన భావాలు దాగి ఉన్నాయి. అంతేకాదు ఎన్నో సందేశాలు దాగి ఉంటాయి. భగవత్ సంబంధిత విషయాలను చెప్పేటప్పుడు విషయాన్ని ప్రతీకలుగా చూయించడం లేదా తాత్వికతను కప్పి ఉంచుతూ కథలుగా చెప్పడం చేశారు. కొందరు కథలను విని ఆనందిస్తే కొందరు కథలోని మర్మాన్ని తెలుసుకుని ఆచరిస్తారు. కృష్ణుడు పుట్టుకతో మొదలు ఎన్నో లీలలు చేశాడు. అతని లీలలకు గోకులంలో ప్రతి అణువు పరివశించిపోయేది. ప్రతి లీలకు ఒక అర్థం, పరమార్థం ఉంది. శ్రీకృష్ణుడు గోపికల ఇళ్లలో దాచిన వెన్నను దొంగలించిన సంఘటనను చాలా అందంగా చెప్పడం జరుగుతుంది. గోపికలు కష్టపడి గోవుల పాలను పితికి వెన్నను తీసి పెరుగు, పాలు, వెన్నని దాచి ఉంచి కంసుడికి పన్ను రూపంలో కట్టేవారు. కృష్ణుడికి అది నచ్చేది కాదు. పాలు, పెరుగు, వెన్న బాలల సొత్తు. సారవంతమైన ఆహారం తిని పిల్లలు ఎదగాలనేది కృష్ణుని భావన. బలమైన ఆహారం తినడంలో పేద, ధనిక భేదం ఏమీ లేదని తెలియజేశాడు. వెన్న అనగా సారం అని అర్థం. సంపద ఎవరి సొత్తు కాదు, అది ప్రతి ఒక్కరికి అందాలి అనేది అక్కడి భావన. పిల్లలు అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరికి బలమైన ఆహారం దొరకాలని, తమ పిల్లలకు మాత్రమే వెన్న లభించాలని దాచి ఉంచిన వెన్నను దొంగలించి అందరికీ సమానంగా పంచాడు కృష్ణుడు. పిల్లలు బలంగా ఉంటేనే రేపటి సమాజం బలంగా ఉంటుంది అన్నది కృష్ణతత్వం. అది అందరికి చెప్పే వయసు కాదు తనది. కాబట్టి కృష్ణుడు వెన్నను దొంగలించి అందరి పిల్లలకు పంచాడు. లేగదూడల్ని కట్టేసి పాలు పిండడం అతనికి నచ్చేది కాదు. తల్లిపాలు పిల్లలకు చెందాలనే ఉద్దేశంతో లేగదూడల్ని వదిలిపెట్టేసేవాడు. మన్ను తిన్న నోటిలో కన్నతల్లికి విశ్వాన్ని చూపించాడు. భగవంతునిలో లోకం ఉంది, లోకంలో భగవంతుడు ఉన్నాడు అన్న నిజం ఈ లీల ద్వారా తెలుస్తుంది. విత్తనంలో రావి చెట్టు ఉన్నట్టు సూక్ష్మావస్థలో ఉన్న ఈ శరీరంలో సమస్త విశ్వం దాగి ఉందని నిరూపించాడు. ఇది కేవలం యోగులకు మాత్రమే అర్థమయ్యే విషయం. తాను నందరాజు కొడుకైనప్పటికీ గోపబాలురు అందరితో సమానంగా ఆడుకోవడం, అందరితో కలిసి తినడం, తన సద్దుల్ని అందరికీ పంచి మిగతా పిల్లలవి తినడం, పిల్లలతో పాటు అక్కడున్న ఆవులేగల్ని రక్షించడం లాంటి ఎన్నో సమానత్వ భావాలను ప్రదర్శించే సంఘటనలను చూపించాడు కృష్ణుడు. కనిపించని దేవతల కన్నా తమకు జీవనాధారమైన ప్రకృతిని పూజించడమే గొప్ప విషయం అంటూ గ్రామ ప్రజలందరి చేత గోవర్ధన పర్వతాన్ని పూజించేలా చేశాడు. ఇంద్రుని గర్వాన్ని అణిచాడు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని మార్చి నిజాన్ని వాళ్లకు తెలియచేశాడు. ఔషధాలను, వర్షాన్ని, గో సంపదకు ఆహారాన్ని ఇచ్చే గోవర్ధన గిరి తమకు ముఖ్యమైనదని, ప్రకృతి విలువలను తెలియజేశాడు. కాళింది మడుగు, కాళీయుడనే సర్పం అతని పరివారం చేత విషపూరితమైంది. అక్కడ అంత నీటి సంపద వ్యర్థం కావడం మంచిది కాదని, ఆ నీటి వనరు అందరికీ వినియోగం కావాలని, కాళీయుని గర్వం అణచాలని కాళీయ మర్దన లీలను చూపించాడు కృష్ణుడు. ఇట్లా ప్రకృతిని ప్రేమించడం, పిల్లల్ని ప్రేమించడం, పశుపక్షాదుల్ని ఆదరించడం, ఇవన్నీ కూడా కృష్ణుని లీలలలో మనం గమనించవచ్చు. శ్రీకృష్ణుని జీవితంలోని ఏ సంఘటనను చూసినా మనకు ఒక తత్వబోధ కనిపిస్తుంది. కృష్ణుని వస్త్రధారణ, అతని అభిరుచులు, జీవన శైలి అంతా సందేశపూర్వకంగా ఉంటుంది. ఎడమ పాదం కుడిపాదం పక్కకు నిలబెట్టి వేణువుని పట్టుకుని నిలబడే విధానం యోగ

0: శాస్త్రం ప్రకారం ఒక ముద్ర. వేణువు సుషుమ్న నాడికి ప్రతీక. వేణువుకున్న 7 రంధ్రాలు 7 చక్రాలకు ప్రతీక. వేణువు గుండా వాయువుని పంపించడం ద్వారా అందమైన సరిగమలతో కూడిన నాదం వెలువడినట్లుగా మన శ్వాస సుషుమ్న నాడి గుండా ప్రవేశింప చేయడం ద్వారా 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి అని అర్థం. నెమలీకలో ఉన్న అందమైన నీలిరంగులు విశ్వం యొక్క ఎనర్జీ రంగులు ఒక్కటే. సహస్రారంలో విశ్వశక్తి ప్రవేశించినప్పుడు మనిషి అద్భుతాలు సృష్టించగలడు, అనంతమైన శక్తిని పొందగలడు అన్నదానికి సంకేతమే కృష్ణుడు నెమలీకను ధరించడం. నెమలీక జ్ఞానానికి ప్రతీక కూడా. కృష్ణుడు కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా ధర్మాన్ని స్థాపించిన మహోన్నత వ్యక్తిత్వంగా భారతీయ తత్వచింతనలో నిలిచిపోయాడు. మహాభారతంలో పాండవులకు అండగా నిలిచి ధర్మపథాన్ని బలపరిచాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా వ్యవహరించాడు. అర్జునుడు తన బంధువులు గురువులు మిత్రులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితిని చూసి సందిగ్ధతకు లోనైనప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీతను బోధించాడు. ఆ భగవద్గీతే మన ఆరాధ్య దైవం అయ్యింది, మన జీవనానికి సారథి అయ్యింది. భగవద్గీతలో కృష్ణుడు కర్మ, జ్ఞానం, భక్తి, ధ్యానం, ఆత్మతత్వం, సమానత్వం వంటి అనేక ఉన్నతమైన జీవన సూత్రాలను వివరించాడు. ముఖ్యంగా కర్మయోగ సందేశాన్నిచ్చాడు. శ్రీకృష్ణుని బోధనలో అత్యంత ముఖ్యమైనది కర్మయోగం. మనిషి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించాలి, ఫలితంపై అతిగా ఆసక్తి పెంచుకోకూడదనే భావనను మనకు భగవద్గీత బోధిస్తుంది. ఇది నేటి జీవితంలో కూడా ఎంతో ప్రాసంగికమైన సందేశం. ఉద్యోగం, కుటుంబం, సమాజం వంటి రంగాల్లో మన బాధ్యతలను నిజాయితీగా నిర్వహించడం ద్వారా మనిషి అంతరంగ శాంతిని పొందగలడు. జీవితంలో సుఖదుఖాలు, విజయాపజయాలు సహజం. విజయంతో పొంగిపోకుండా, అపజయంతో కుంగిపోకుండా సమచితతతో ఉండడం అనేది గొప్ప జీవన నైపుణ్యం. శ్రీకృష్ణుని బోధనలోని సమత్వ భావన మనిషికి మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది. పరిస్థితులు మారుతున్నప్పటికీ మన అంతరంగ సమతుల్యతను కాపాడుకోవడం నిజమైన ఆధ్యాత్మిక సాధన. శ్రీకృష్ణుని వ్యక్తిత్వంలో ప్రేమకు విశిష్టమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, స్నేహితుల పట్ల ప్రేమ, గోపికల పట్ల అనురాగం, భక్తుల పట్ల కరుణ, ఇవన్నీ కృష్ణుని వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను తెలియజేస్తాయి. రాధాకృష్ణుల భావన భారతీయ భక్తి సాంప్రదాయంలో దైవం భక్తుడి మధ్య ఉన్న గాఢమైన అనుబంధానికి ప్రతీకగా భావించబడుతుంది. కృష్ణాష్టమి కేవలం పూజలు, ఉపవాసాలు చేసుకున్న పండుగ మాత్రమే కాదు, సమాజంలో ధర్మం, న్యాయం, ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే పర్వదినమిది. అన్యాయం, అహంకారం, దురాశ, ద్వేషం వంటి ప్రతికూల లక్షణాలను విడిచిపెట్టి సత్యం, ధర్మం, కరుణ, సేవ వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తోంది. ఆధునిక జీవితం ఎంతో వేగంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మానసిక ఒత్తిడి, ఆందోళన, అసహనం, స్వార్థం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణుని బోధనలు మరింత అవసరముంది మనకు. కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడం, ఫలితాలను సమభావనతో స్వీకరించడం, ధర్మాన్ని అనుసరించడం, ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించడం, మనస్సును నియంత్రించుకోవడం, ఇవన్నీ కృష్ణుని జీవితం మనకు నేర్పే విలువలు. శ్రీకృష్ణ జన్మాష్టమి భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగ. శ్రీకృష్ణుని జననం చీకటిలో, వెలుగుకు ప్రతీక. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. నిరాశలో ఆశకు, అజ్ఞానంలో జ్ఞానానికి, ద్వేషంలో ప్రేమకు ప్రతీక. కృష్ణాష్టమి సందర్భంగా మనం కేవలం శ్రీకృష్ణుని జన్మాన్ని స్మరించుకోవడం మాత్రమే కాకుండా ఆయన బోధించిన ధర్మం, కర్మయోగం, భక్తి, సమత్వం, ప్రేమ, మానవతా విలువలను మనం జీవితంలో ఆచరించి చూపాలి. ధర్మాన్ని కాపాడే ప్రతి ఆలోచనలో కృష్ణతత్వం దాగి ఉంది. నిస్వార్థంగా చేసే ప్రతి కర్మలో కృష్ణ బోధం ఉంది. ప్రేమతో నిండిన ప్రతి హృదయంలో కృష్ణ భావం ఉంది. అందుకే కృష్ణాష్టమి ఒక పండుగ మాత్రమే కాదు, మనిషి అంతరంగంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం, ధర్మం, ప్రేమ అనే వెలుగును నింపే ఆధ్యాత్మిక సందేశం.
1: మీరింతవరకు శ్రీకృష్ణ లీలలు

జీవన పాఠాలు శ్రీమతి డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం విన్నారు. సెప్టెంబర్ మాసాన్ని పోషకాహార మాసంగా జరుపుకుంటాం. ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహార ఆవశ్యకత తెలియజెప్పి అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మనం ఎంత తింటున్నాం అన్న దానికన్నా ఏం తింటున్నాం అనేదే ముఖ్యం. పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్, పీచు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన సమతుల ఆహారం తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. సమతుల ఆహారం తీసుకోకపోతే రోగ నిరోధక శక్తి క్షీణించి దానివలన ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి అవకాశం ఉంటుంది. మన జీవనశైలి ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. అవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జంక్ ఫుడ్స్, వ్యాయామం లేకపోవడం, భోజనం, నిద్ర విషయాలలో సమయాలను పాటించకపోవడం వల్ల వ్యాధులు పెరుగుతున్నాయి. 56% రోగాలకు అనారోగ్యకర ఆహారమే కారణమని పరిశోధకులు గుర్తించారట. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి, ఎప్పుడు తినాలి వంటి అంశాలను డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్, భారతీయులకు ఆహార సంబంధిత మార్గదర్శక సూత్రాలు పేరుతో జాతీయ పోషకాహార సంస్థ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పోషకాహారం శారీరక వ్యాయామంతో హృద్రోగాలు, బీపీ, ఇతర ముప్పులను తప్పించుకోవచ్చు. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిప్స్, బర్గర్స్, పిజ్జా, కూల్ డ్రింక్స్ లాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నగా ఉన్నవారు శరీర బరువు పెంపునకు ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవద్దు. వైద్యుల సూచనలు పాటించకుండా ప్రోటీన్ పౌడర్లను వాడితే మూత్రపిండాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదము ఉంది. ఎముకల్లోని మినరల్స్ తగ్గుతాయి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గిస్తూ నూనెను పరిమితంగా తీసుకుంటూ జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పోషకాహారం వల్ల అన్ని వయసుల వారికి వ్యాధుల ముప్పు తప్పుతుంది. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇంకా ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలి. ఇందులో అందుబాటులో ఉండే పండ్లు 100 గ్రాములు తప్పకుండా ఉంటే మంచిది. ఆరోగ్య రక్షణకు తగినంత నీరు త్రాగాలి. టీ, కాఫీల్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కెఫీన్ ఉంటుంది. ఇది అలవాటు పడేలా చేస్తుంది. కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇన్స్టెంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. రోజుకు 300 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకోకూడదు. మితిమీరి కాఫీ తాగితే రక్తపోటు సమస్య వస్తుంది. అలానే కాఫీ టీల్లో ఉండే టానిన్ ఆహారంలోని ఇనుమును మన శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనత, నీరసం, ఆయాసం, గుండెదడ, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనానికి గంట ముందు, గంట తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. పాలు లేని గ్రీన్, బ్లాక్ టీ తాగడం ఉత్తమం. ఇంట్లో తయారు చేసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. వంటకు ముందు ఆహార పదార్థాలు శుభ్రం చేయడం, పూర్తి స్థాయిలో ఉడికించడంలో నిర్లక్ష్యం వద్దు. అధికంగా నూనెలు, కొవ్వు, తీపి, ఉప్పు వాడద్దు. ప్రోటీన్ సప్లిమెంట్లకు బదులు కోడిగుడ్లు, పాలు, సోయాబీన్స్, బఠానీలు తీసుకోవాలి. ప్రోటీన్ పౌడర్లలో చక్కెర, క్యాలరీలు లేని స్వీటనర్లు కలుపుతున్నారు. ఇందులోని కృత్రిమ రుచికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. సమతుల ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్ళు సమృద్ధిగా ఉండాలి. దుంపలు, పిండి పదార్థాలు తగ్గించాలి. రోజుకు 250 గ్రాముల ధాన్యాలు తీసుకోవాలి. ఇందులో బియ్యం ఒకటే కాకుండా చిరుధాన్యాలు కలిసి ఉంటే మంచిది. పప్పు దినుసుల వల్ల ప్రోటీన్లు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. మంచి కొవ్వు కోసం రోజుకు కుదిరితే 25 నుండి 35 గ్రాముల నూనె గింజలు తీసుకుంటే మంచిది. నూనె గింజలంటే వేరుశెనగ, గుమ్మడి గింజలు, బాదం వంటివన్నమాట. స్నాక్స్, పిజ్జా

బర్గర్ వంటి జంక్ ఫుడ్ ఇలా ఏది నచ్చితే అది తినేస్తున్నారు. కోవిడ్ అనంతరం డ్రై ఫ్రూట్స్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. వీటన్నిటి వల్ల జింహచాపల్యం తీరినప్పటికీ పూర్తి పోషకాలు అందడం లేదు. రోజుకు సుమారు 2000 కేలరీలు శరీరానికి అందాలని అనుకుంటే 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పులు లేదా మాంసం లేదా కోడిగుడ్లు, 35 గ్రాముల పప్పు గింజలు, 27 గ్రాముల కొవ్వు పదార్థాలు లేదా నూనెను తీసుకోవాలి. అన్నం, కూర, పప్పు, పెరుగు వంటి వాటికే పరిమితం కాకుండా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి. చక్కెరల ద్వారా అందే క్యాలరీలు 5% లోపే ఉండాలి. ఇక మార్గదర్శకాల్లో ముఖ్యంగా చెప్పేదేంటంటే శరీర బరువు నిదానంగా తగ్గాలి. దూకుడుగా తగ్గేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయోడైజ్డ్ సాల్ట్ మంచిది. ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తి రోజుకు 8 గ్లాసులు అంటే సుమారు 2 లీటర్ల నీళ్లు తాగాలి. తగినంత బరువు ఉన్న గర్భిణులు గర్భ సమయంలో సమతుల ఆహారం తీసుకుని 10 నుండి 12 కిలోల బరువు పెరగాలి. స్వతహాగా బరువు ఎక్కువ ఉన్నవారు 5 నుండి 9 కిలోల వరకు పెరగచ్చు. గర్భిణీ తగినంత బరువు ఉంటే పిల్లలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతారు. శిశువు పుట్టిన 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలి. ఇది శిశువు పెరుగుదలకు, తల్లి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగకరం. పిల్లలకు అధిక మోతాదుల్లో తినడం అలవాటు చేయకూడదు. ఈ రకంగా మనం తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మన సొంతం. ఇప్పుడు ఎస్ పంకజ గారు ఆలపించిన గీతాన్ని వినండి.

0: ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు మహిళావాణి.

ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలలు జీవన పాఠాలు శ్రీమతి శారదా హనుమాన్ల గారి ప్రసంగం విన్నారు. అనంతరం పోషకాహారం గురించి కొన్ని సూచనలు అందించారు డి నిర్మల గారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462450666. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా టైప్ చేసి పంపించేయండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలందరికీ ముందుగా జన్మాష్టమి శుభాకాంక్షలు అందిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: ఎత్తు వంకర పిల్లలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
3: కంటిపై

0: కులిక మండలి ఆపరేషన్
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
0: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
0: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్
1: అడ్వాన్స్ టెక్నాలజీతో
0: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
0: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: దరమాండ్ షాప్
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: కలిలవాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
5: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
6: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.
7: నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటలు ఈ కార్యక్రమంలో వినాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు కూడా. ఇక మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. హృదయ రాగాలు కార్యక్రమంలో మెసేజ్లు అయితే చాలా చాలా వచ్చేసాయి. కృష్ణాష్టమి పండగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాం. మాకోసం ఈరోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మొరటోడు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి, బండరావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోరిక పైన మీరు అడిగిన ఈ పాట వచ్చేస్తుంది మొరటోడు చిత్రం నుండి, వినేయండి.

0: చెప్పండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తరువాతి మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం, మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ ఈ మెసేజ్ ని మనకి పంపించారు. ఈరోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం దశావతారం చిత్రంలోని పాటను వినిపించండి అంటున్నారు జక్రన్పల్లి మండలం నుంచి అరుణ రాజేందర్. మేము నిజామాబాద్ FM రేడియో వింటున్నాము, అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. మీరు అడిగిన పాట కూడా వస్తుంది, వింటూనే ఉండండి. మరో మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గోకులాష్టమి సందర్భంగా మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక, మా కోసం తప్పకుండా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మరో మెసేజ్ మనకి పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. నా కోసం గోకులాష్టమి సందర్భంగా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, వింటూనే ఉండండి, మంచి మంచి పాటలు వస్తూనే ఉంటాయి. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ అందరికీ శ్రీకృష్ణాష్టమి పండగ శుభాకాంక్షలు. మా కోసం కార్యక్రమంలో మా పేర్లు చదివి ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మెసేజ్ పంపించిన వారందరి కోసం వస్తోంది దశావతారం చిత్రం నుండి ఈ పాట వినేద్దాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి ఈ మెసేజ్ మనకి పంపించారు పాంగ్రి గ్రామం బైన్సా నుండి చక్రధర్ పాటిల్, రతన్బాయి, దోండూరావు, శేషురావు పాటిల్ వారి కుటుంబ సభ్యులు మాకోసం ముకుంద చిత్రంలోని ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఆకాశవాణి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, వ్యాఖ్యాతలందరికీ, అలాగే డైరెక్టర్ గారికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ ఈ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలు కూడా మీకు నచ్చిన పాటలు ఈ కార్యక్రమంలో వినాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు.

ఉదయం నమస్కారాలు అంటూ మీ కూడా శుభోదయం అండి. నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మాకు కానుకగా అష్టమ గర్భస్థ శిశువైన శ్రీకృష్ణ పరమాత్ముని సంహరించాలని కంసుడు ఆకాశంలోనికి విసిరివేయటం అప్పుడే అదృశ్య ఆకాశవాణి హెచ్చరించిన ఉదాంతాన్ని గుర్తు చేశారు. సిగ్నిచట్యుని మరోమారు వినిపించారు. వినిపించిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజెపుతూ వినిపిస్తున్న భక్తి గీతాలు మాకు ఆనంద పరవశాన్ని పంచుతున్నాయి. వినిపించిన వరలక్ష్మి గారికి వందనాలు. అలాగే మహిళావాణిలో మున్ముందుగా వినిపించిన గీతం విని పరవశించాము. వినిపించిన డి నిర్మల గారికి మా వందనాలు. అలాగే శ్రీకృష్ణ లీలల్లోని ప్రతి క్రీడలను వెన్నదొంగిలించటం, కాళీయ మర్దనంలోని తత్వాన్ని తెలియజెప్పిన శ్రీమతి శారద హనుమన్ల గారికి మా అభినందనలు. మనసారయరా మాధవ గీతంతో వీణుల విందు పంచారు. సమూహపరిచిన శ్రీమతి పంకజ గారికి మా వందనాలు అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు వేముల నరసింహరావు గారు. ధన్యవాదాలండి మెసేజ్ చేసినందుకు. అలాగే మరో మెసేజ్ మనకొచ్చింది గుడ్ మార్నింగ్ శుభోదయం అంటూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా కోసం శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి మంచి పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వస్తుంది ఈ అద్భుతమైన పాట. మరి వినేద్దామా?

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.

సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు చేశారు 103.2 మెగాహెర్ట్జ్. వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు ఎఫ్ఎం సిబ్బంది అందరికీ శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు ప్రభాత లహరి కార్యక్రమంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా వ్యాఖ్యాత గారు కమనీయమైన మాటలతో పాటలతో మమ్మల్ని తరింపజేశారు. మీ సిబ్బంది అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా కోసం సిరి సంపదలు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మేకల భూమయ్య, లక్ష్మి, సురేష్, సత్యం, సౌమ్య, రేవంత్ సాంబాపూర్ గ్రామం బీర్కూర్ మండలం నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కార్యక్రమాలు నచ్చాయని తెలియజేస్తూ మెసేజ్ చేసినందుకు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. ఈరోజు ఉదయం 6:10 వినిపించిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి సుధ కార్యక్రమంలో చంద్రశేఖర శర్మ గారి హితోక్తులు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, వారికి ధన్యవాదాలు తెలియచేయండి. అలాగే 6:10 రాబోయే ప్రోగ్రాం గురించి వినిపించిన ప్రోమో చాలా బాగుంది. శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:00 రాబోతుంది అని ముందుగానే తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. అనంతరం 7:15 ఆర్జీ గారు తనదైన శైలిలో వినిపించిన దేశభక్తి గీతం చాలా బాగుంది, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం 8:30 మహిళావాణి కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలలు జీవన పాఠాలు శ్రీమతి శారద గారి ప్రసంగం విన్నాము, చాలా చాలా బాగుంది, వారికి మా ధన్యవాదాలు. అనంతరం పోషకాహారం గురించి ఎన్నో విలువైన విషయాలు అందించిన నిర్మల గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమాలను అందిస్తూ ముందుగానే కార్యక్రమాల ప్రోమోలు వినిపిస్తూ అప్రమత్తం చేస్తున్నందుకు మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న విధి నిర్వహణలో ఉన్న అధికారి శ్రీమతి శాంతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు అభిమాన శ్రోత నాగ్నాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి. కార్యక్రమంలో మాకు సుముఖ మంచి పాటను వినిపించండి అంటున్నారు. మరి మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దామా?

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. ఈ రోజు మా కోసం మిస్సమ్మ చిత్రంలోని పాటను వినిపించండి అంటున్నారు. శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రిధిమ. శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా కోసం పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు అందిస్తూ మీరు అడిగిన ఈ పాట వస్తుంది, వినేద్దాం.

హృదయ రాగాలు కార్యక్రమానికి చాలా మెసేజ్లు అయితే వచ్చాయి. మరి అందరి పేర్లు అయితే చదవలేము, వీలైనంత మంది పేర్లు చదివి నచ్చిన పాటలు వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక ఈ మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు పొద్దున్నుంచి కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగున్నాయి, మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక కొడుతున్నారు. అలాగే శ్రోతలందరికీ, మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాము. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు ఇందల్వాయి నుండి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలందరికీ, మిత్రులందరికీ, స్టేషన్ సిబ్బంది అందరికీ శతకోటి వందనాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ. మీకు కూడా శుభాకాంక్షలు అండి. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా వారి కుటుంబ సభ్యులు, మా పేర్లు చదవండి, మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మరో మెసేజ్ మనకి పంపించారు అభిమాన ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి శుభోదయం, గుడ్ మార్నింగ్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా కోసం ఇంద్రా చిత్రంలోని పాటను వినిపించండి, ఈ పాట కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేషా వారి కుటుంబ సభ్యులు. మేడం గుడ్ మార్నింగ్. ఈ నెల ఈరోజు మీరు వినిపించిన అన్ని కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. ఇలాగే మంచి కార్యక్రమాలు వినిపిస్తూ ఉంటారని కోరుతున్నాము. మా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు వినిపిస్తున్న పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమంలో మీకోసం వస్తుంది మీరు అడిగిన ఈ పాట, వినేద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వినిపిస్తున్నారు ఎస్ మాధురి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. వినండి శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఎఫ్ఎం శ్రోతలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

ఉంచే ఆధ్యాత్మిక సందర్భాలు. అలాంటి మహోన్నతమైన పర్వదినాలలో ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి. వేణువు పలికితే మనసు పులకిస్తుంది, మురళీ మాధుర్యం వినిపిస్తే భక్తి పరవశిస్తుంది. చిరునవ్వులో చిలిపిదనం, మాటల్లో మధురతత్వం, కర్మలో ధర్మం, బోధలో జ్ఞానం. ఆయనే నందలాలుడు, గోపాలకృష్ణుడు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం ఒక అద్భుత అవతారం. ధర్మాన్ని కాపాడేందుకు, దుష్ట శక్తులను అణచేందుకు, సజ్జనులను రక్షించేందుకు, మానవాళికి జీవన సత్యాలను తెలియజేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రాన అర్ధరాత్రి వేళ ఆ సుందర రూపుడు దేవకీ వసుదేవుల గర్భాన జన్మించాడు. చెరసాల బంధనాలను తెంచుకుంటూ వచ్చిన ఆ పరమాత్మ కేవలం అల్లరి చిలిపికృష్ణుడిగానూ, ఆవుల కాపరిగానూ నిలిచిపోలేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ధర్మాన్ని కాపాడే జగద్గురువుగా నిలిచాడు.

మధురా నగరంలో అధర్మం పెరిగిపోయింది. కంసుడి క్రూర పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలాంటి సమయంలోనే 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణుడి జననం ఒక సాధారణ శిశువు జననం కాదు, అది ధర్మానికి పునర్జన్మ. అది ఆశకు వెలుగులాంటిది, అది నిరాశలో ఉన్న ప్రజలకు నూతన ధైర్యం వంటిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం ఎప్పుడు పెరిగిపోతుందో, ఆయా సమయాల్లో నన్ను నేను అవతరింపజేసుకుంటాను అని ఇచ్చిన మాట ప్రకారంగానే కంసుడి చెరసాలలో అర్ధరాత్రి సమయంలో జన్మించిన బాలకృష్ణుణ్ణి వసుదేవుడు యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి యశోదానందుల సంరక్షణలో ఉంచిన కథ మనందరికీ తెలిసిందే. అక్కడి నుండే బాలకృష్ణుడి మధురమైన బాల్యలీలలు ప్రారంభమయ్యాయి.

పెన్నంటే ఇష్టం, పాలంటే ఇష్టం. గోపికల ఇళ్లలోకి చొరబడి వెన్న దొంగలించడం, స్నేహితులతో కలిసి అల్లరి చేయడం, యశోదమ్మ మందలిస్తే అమాయకంగా నవ్వడం. అందుకే కృష్ణుడు కేవలం ఒక దేవుడిగా మాత్రమే కాకుండా ప్రతి ఇంటి బాలుడిలా, ప్రతి తల్లికి ముద్దు బిడ్డలా, ప్రతి హృదయానికి ఆప్తుడిలా మారిపోయాడు. వెన్న దొంగ అని పిలిచినా మనసులు దోచిన దొంగగా శ్రీకృష్ణుడు భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. కృష్ణాష్టమి రోజున చిన్నారులను కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో అలంకరించడం కూడా మన సంస్కృతిలో ఎంతో అందమైన సంప్రదాయం. చిన్నారి కృష్ణుడి రూపంలో ఇంట్లో అడుగుపెడితే ఆ ఇల్లు గోకులంలా మారుతుంది. చిన్నారి పాదముద్రలను ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు వేయడం ద్వారా బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చాడనే భావనతో భక్తులు ఆనందిస్తారు. కృష్ణుడి బాల్యలీలలు మనకొక గొప్ప విషయాన్ని చెబుతున్నాయి. జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా మనలోని బాల్యాన్ని, ఆనందాన్ని, ప్రేమను కోల్పోకూడదు అని. కృష్ణుడు అల్లరి చేశాడు, కాని ఆ అల్లరిలో ప్రేమ ఉంది. కృష్ణుడు వెన్న దొంగలించాడు, కాని ఆ దొంగతనంలో భక్తి ఉంది. కృష్ణుడు వేణువు వాయించాడు, ఆ వేణుగానంలో ప్రకృతితో ఏకత్వముంది. అందుకే శ్రీకృష్ణుడి జీవితం ఒక అందమైన సందేశం.

ప్రేమ, ధర్మం, మానవత్వం ఈ నాలుగు విలువలను తన జీవితంతో మనకు పరిచయం చేసిన దైవస్వరూపం శ్రీకృష్ణుడు. కృష్ణాష్టమి అంటే కేవలం శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించుకునే పవిత్రమైన సందర్భం. కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదు, మన బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తించాలి. అందుకే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని బోధించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన, నీ పని నువ్వు చెయ్యు, ఫలితాన్ని ఆశించకు, ఫలితం గురించి ఆలోచిస్తూ గడిపితే ఒత్తిడి తప్పదు, అదే పని మీద దృష్టి పెడితే విజయం సొంతమవుతుంది.

కృష్ణుడి జీవితంలో మరో మహోన్నతమైన ఘట్టం భగవద్గీత బోధ. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువులను, గురువులను, స్నేహితులను ఎదురుగా చూసి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అందించిన జ్ఞానమే భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి కేవలం యుద్ధం చేయమని చెప్పలేదు. జీవితం అంటే ఏమిటి, కర్తవ్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, విజయం పరాజయాలను ఎలా స్వీకరించాలి, మనసును ఎలా నియంత్రించాలి అనే ఎన్నో జీవిత సత్యాలను బోధించాడు. కృష్ణాష్టమి అంటే కేవలం పూజలు, ఉపవాసాలు, అలంకరణలు మాత్రమే కావు. కృష్ణాష్టమి అంటే మనలోని చీకటిని తొలగించుకోవడం, మనసులోని కోపాన్ని తగ్గించుకోవడం, అసూయకు దూరంగా ఉండటం, ప్రేమను పంచడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ధర్మాన్ని పాటించడం. ఇది కృష్ణాష్టమిలో ఉన్నటువంటి ఒక అద్భుత సందేశం.

కృష్ణుడి జీవితం మధుర నుండి గోకులం వరకు, గోకులం నుండి బృందావనం వరకు, బృందావనం నుండి ద్వారక వరకు శ్రీకృష్ణుడి జీవితం ఎన్నో మలుపులతో సాగింది. బాల్యంలో చిలిపికృష్ణుడు, యువకుడిగా ప్రేమామూర్తి, మహాభారతంలో మార్గదర్శి, కురుక్షేత్రంలో జగద్గురువు, ధర్మ రక్షణలో మహానాయకుడు, ఇన్ని రూపాలు ఒకే వ్యక్తిత్వంలో కనిపించడం శ్రీకృష్ణుడి యొక్క విశిష్టత.

చిన్నపిల్లలకు చెప్పే కథల్లో శ్రీకృష్ణుడి అల్లరి కథలు చెప్పడం మాత్రమే కాకుండా ఆయనలోని ధైర్యం, స్నేహం, జ్ఞానం, కర్తవ్యనిష్ట, ధర్మభద్రత గురించి పిల్లలకు తెలియజేయాలి. కృష్ణుడు సుధాముడితో చూపించిన స్నేహం మనకు స్నేహానికి ఉన్న విలువను నేర్పుతుంది. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘట్టం మనకు సమిష్టి శక్తి, దాని గొప్పదనాన్ని గుర్తు చేస్తుంది.

కృష్ణుడు గోపికల పట్ల చూపిన అనురాగం భక్తి పరమార్థాన్ని మనకు గుర్తు చేస్తుంది. అర్జునుడికి ఇచ్చిన గీతాబోధ జీవన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడి ప్రతి ఘట్టంలోనూ ఒక సందేశముంది, ప్రతి లీలలోనూ ఒక తత్వముంది, ప్రతి చిరునవ్వులోనూ ఒక మాధుర్యముంది. భగవద్గీత కేవలం ఒక యుద్ధ సమయంలో చెప్పబడిన బోధ కాదు, అది ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకం. గీతలో అర్జునుడికి మొదటగా శ్రీకృష్ణుడు గుర్తు చేసింది తన కర్తవ్యాన్ని నిర్వర్తించుమని. గీతలో మరో ముఖ్యమైన సందేశం సమత్వం. విజయానికి పొంగకుండా, పరాజయానికి కుంగిపోకుండా, సుఖ దుఃఖాలు పరిస్థితులు ఎలా ఉన్నా మన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. ఇంకా మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కోపం, అసూయ, అహంకారం, భయం మన నిర్ణయాలను బలహీనపరచవచ్చు. అందుకే మనసును నియంత్రించుకొని ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం ఎంతో అవసరం. వీటితో పాటు ఆ భగవానుడు గీతలో దైవాన్ని స్మరించడం, నీతి నిజాయితీగా జీవించడం, మంచిని ఆచరించడం, ఇతరుల పట్ల ప్రేమ దయా చూపించడం, ఇవన్నీ భక్తిలో భాగంగానే వివరించారు. వినయమున్న చోట జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానమున్న చోట వివేకం పెరుగుతుంది, వివేకమున్న చోట మంచి నిర్ణయాలు పుడతాయి. నేను అనే అహంకారం విడిచిపెట్టుమని గీతా సందేశం మనకు తెలియజేస్తుంది. భగవద్గీత మనకు సమభావాన్ని నేర్పుతుంది. జీవుల పట్ల దయా జాలి ఉంచి అన్నింటిలో దైవత్వాన్ని చూడగలిగినప్పుడు మన హృదయంలో ప్రేమ పెరుగుతుంది. భగవద్గీత ఒక పుస్తకం మాత్రమే కాదు, ఒక జీవన మార్గదర్శి. కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఒక గొప్ప సందేశం మనకు కనిపిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ సందేశం నేటి జీవితంలో ఎంతో విలువైంది. శ్రీకృష్ణుడి రూపాన్ని తలుచుకోగానే చేతిలో వేణువు, పెదవులపై చిరునవ్వు, తలపై నెమలి పించం, మన కళ్ల ముందు ఒక అందమైన నీలిమేఘ శ్యాముడి దివ్యరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ నెమలి పించం కేవలం కృష్ణుడి అలంకారం మాత్రమే కాదు, అందులో ఒక అందమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉందని భక్తులు భావిస్తారు. నెమలి తన అందాన్ని తానే సృష్టించుకోదు, ప్రకృతి ప్రసాదించిన అందాన్ని వినయంగా మోస్తుంది. అలాగే మనుషుల జీవితాల్లో కూడా ఎన్నో రకాల భావాలు, అనుభవాలు, కష్టసుఖాలు కలిసే ఉంటాయి. ఆ విధంగానే మనకు లభించిన ప్రతిభ, జ్ఞానం, సంపద అన్నీ భగవంతుడు ప్రసాదించినవేనని గుర్తించి అహంకారానికి దూరంగా ఉండాలని నెమలి పించం మనకు గుర్తు చేస్తుంది. అన్నింటినీ సమానంగా స్వీకరించి చిరునవ్వుతో ముందుకు సాగడమే కృష్ణతత్వం.

0: సాక్షాత్తు ఆ పరంధాముడు భగవద్గీత ద్వారా మానవాళికి అందించిన సందేశాన్ని ఇప్పుడు వినిపిస్తారు సేనాపతి సంపత్ కుమారాచార్యులు.
1: యద్భక్తిం న వినాముక్తి యస్సేవ్య సర్వయోగీనాం తం వందే పరమానందఘనం శ్రీనందనందనం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూలోకం మీద అవతారమెత్తడానికి పరమ ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే, సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ జీవులందరూ కూడా వారి వారి యొక్క కర్మను అనుసరించి అనేక జన్మల్లో పుడుతూ గిడుతూ స్వర్గలోకానికో లేదా నరకలోకానికో వెళ్తూ మళ్ళీ ఈ సంసారంలోకే వచ్చిపడుతూ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని తానిచ్చినటువంటి శాస్త్రాన్ని అనుసరించి జీవనాన్ని సాగించి తద్వారా జీవులు పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకోవాలి అనేది పరమాత్మ యొక్క ఉద్దేశం. కానీ జన్మనెత్తినటువంటి జీవుడు ఈ విషయాన్ని తెలుసుకోక అవిద్య అంటే తెలియనితనం, ఆ అవిద్య వల్ల శరీరమే నేననుకొని భగవంతుడు లేడనుకొని తాను స్వతంత్రుడనని ప్రవర్తిస్తూ ఉంటే ఈ జీవులను చక్కదిద్దడానికి పరమాత్మ అనేక అవతారాలు ఎత్తడం జరిగింది. కృతయుగంలో అయితే నారసింహస్వామిగా అవతారమెత్తి ప్రహ్లాదుణ్ణి రక్షించాలి అనేటువంటి ఒక నిపముతో జీవులందరికీ కూడా భక్తి మార్గాన్ని పరమాత్మ సూచించడం జరిగింది. ఆ తర్వాత త్రేతాయుగంలో

ప్రవర్తనను రాముడి నుండి అలవరుచుకోలేదు. ఇంకా వారికి చెప్పవలసింది ఉంది అనే ఉద్దేశంతో ఇష్టమున్నట్టుగా రజోతమో గుణములు పెరిగి సత్వగుణము నశించేటువంటి కలియుగానికి ముందున్నటువంటి కాలము ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగములో భూమి యొక్క భారం పెరిగిపోయింది. ఎందుకు అంటే అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, రజోగుణము తమోగుణము పెరిగి ధర్మ ప్రవర్తనతో ఉన్నవాళ్లను హింసిస్తూ వాళ్ళు చేసేటువంటి పాపాల వల్ల భూదేవి పాపభారం పెరిగిపోయి విష్ణుమూర్తిని ఒక గోవు రూపంలో ప్రార్థన చేసింది. స్వామి, పాపభారం పెరిగిపోయింది, ఆ భారాన్ని తగ్గించేటువంటి వాడవు నీవే అని భూదేవి స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడైనటువంటి మహావిష్ణువు, నేను శ్రీకృష్ణుని యొక్క అవతారాన్ని తీసుకొని భూమి మీదికి వచ్చి ఈ భూమి యొక్క పాపభారాన్ని తొలగిస్తాను అని పరమాత్మ ఈ భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతారమెత్తినాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్య అంశం ఏమిటంటే, పరమాత్మ రాక్షసులను సంహరించాలి అనుకుంటే తాను ఉన్నటువంటి చోటు నుండే, అంటే ఆ పరమపదం వైకుంఠం అని చెప్పబడేటువంటి ఆ లోకములో ఉండే పరమాత్మ ఇక్కడ ఉన్న రాక్షసులందరినీ కూడా చంపగల శక్తి కలవాడు. తాను అవతారం ఎందుకెత్తుతాడో భగవద్గీతలో చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే స్వామి, మూడు కారణాలతో ఈ భూమి మీదకి అవతరించి వస్తాడు. ఆ మూడు కారణాలు ఏమిటట? మొదటి కారణం పరిత్రాణాయ సాధూనాం, అంటే సాధువులైనటువంటి, తన భక్తులైనటువంటి, తనను శరణాగతి చేసినటువంటి ఎవరైతే ఉంటారో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం అంటాడు పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి ఎవరైతే స్వామిని ఉపాసిస్తారో, ఎవరైతే స్వామి అంటే ఇష్టపడతారో, ఎవరైతే స్వామి యందు తన యొక్క మనస్సును నిలిపి స్వామి యొక్క దర్శనం కొరకు తపిస్తుంటారో, అలాంటి వాళ్లకు దర్శనం ఇవ్వడానికి వినాశాయ దుష్కృతాం, అంటే ఎవరైతే దుష్కృత్యాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే రాక్షసులు ఉంటారో, వాళ్ళను ఆ పరమపదలోకము నుండే స్వామి సంకల్పం చేత లేకుండా చేయొచ్చు. మూడవ కారణమైన ధర్మ సంస్థాపన కూడా ఆ వైకుంఠము నుండే చేయొచ్చు. కానీ తన దర్శనం కొరకు ఎవరైతే భక్తులు పరితపిస్తుంటారో, సాధువులు యోగులు స్వామి యొక్క దర్శనం కొరకు ఎప్పుడూ కూడా పరితపిస్తుంటారో, వాళ్ళందరికీ కూడా దర్శనమివ్వడానికి పరమాత్మ అవతారమెత్తి ఈ లోకానికి వస్తూ ఉంటాడు. పరమాత్మ యొక్క ప్రథమ ప్రయోజనం అవతారమెత్తడానికి పరిత్రాణాయ సాధూనాం, తన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దర్శనమివ్వడానికి, తన భక్తుల యొక్క యోగక్షేమాలు చూడడానికి. యోగము అంటే ఏదైతే కావాలో దాన్ని అందచేయడం, క్షేమము అంటే ఏదైతే అవసరం లేదో దాన్ని తీసేయడం, ఇదే యోగక్షేమం అంటే. కాబట్టి యోగక్షేమం వహామి అహం అన్నాడు. భక్తులకు ఏది కావాలో, భక్తులకు అవసరం ఉంది ఏమిటి? పరమాత్మ యొక్క దర్శనం. అలానే అవతారాలు చాలామంది సేవించి తరించారు. ఒక శబరి తరించింది రామావతారం లోపల, సుగ్రీవుడు శరణాగతి చేసి తరించాడు, హనుమ సేవ చేసి తరించాడు. కాబట్టి తన భక్తులైన వారికి సేవ చేసి తరించేటువంటి అవకాశం ఇవ్వడానికి పరమాత్మ అవతరించి వస్తాడు. కాబట్టి కృష్ణావతారంలో కూడా పరమాత్మ మనందరినీ కూడా, స్వామి దేవుడంటే ఎవరు, అతని యొక్క స్వరూపమేమిటి, అతని యొక్క స్వభావం ఏమిటో తెలియక, జీవులందరూ కూడా శాస్త్రంలో చెప్పిన విషయాలు తెలియక, ఉపనిషత్తుల్లో చెప్పిన విషయం తెలియక, తాము ఎందుకు చేతగాని వాళ్ళమని, తమ వల్ల ఏమీ కాదని నిరుత్సాహంతో ఉన్నటువంటి ఈ జీవుల్ని ఉద్ధరించడానికి, ఈ భూభారం తగ్గించడానికి పరమాత్మ కృష్ణావతారం ఎత్తి వచ్చినాడు ఈ భూమి మీదకి. సాక్షాత్తు వచ్చింది కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడే. భాగవతంలో
తమద్భుతం.

0: బాలకం అంబుజ ఈక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. పరమాత్మ చతుర్భుజములతో శంఖ చక్రములతో అవతరించినాడు దేవకి గర్భములో. శ్రీరామచంద్రుడు పెద్దగైన తర్వాత తండ్రి మాట విన్నాడు, కానీ కృష్ణ పరమాత్మ ఈ శంఖచక్రములతో పుట్టగానే కంసుడు ఎక్కడ హాని చేస్తాడో చూసి అని వసుదేవుడు శంఖచక్రాలు దాచుకో అని చెప్పగానే తండ్రి మాట విని శంఖచక్రాల్ని దాచేసుకున్నాడు. కౌరవులకు తర్వాత పాండవులకు మధ్య యుద్ధాన్ని కల్పింపజేసి ఆ యుద్ధము లోపల అర్జునుడు ఒక వైరాగ్యం పొందేలా సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని అర్జునుడు చెప్పగానే వెంటనే ఆ రథాన్ని తీసుకెళ్ళి భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వారి మధ్యలోకి తీసుకెళ్లి రథం స్థాపించినాడు పరమాత్మ. వాళ్ళని చూడగానే అర్జునుడిలో ఒక వైరాగ్యం కలిగింది, వీళ్లను చంపా నేను రాజ్యాన్ని తీసుకోవడం, వీళ్లతో యుద్ధం చేశా నేను రాజ్య భోగాలు అనుభవించడం, నాకు ఇవేం అవసరం లేదు అని చెప్పి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగేర్జీవితేనవా, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, నాకు ఈ రక్తపు కూడా అవసరం లేదు, గురువులను బంధువులను ఆచార్యులను వీళ్ళందరినీ హింసపెట్టి అలాంటి రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి ఒక వైరాగ్యంలో, నా వల్ల ఏమీ కాదు, నా యొక్క గాంధీవం జారిపోతున్నది, నా యొక్క మాటలు తడబడుతున్నాయి, కూలబడిపోయినాడు అర్జునుడు. అది కురుక్షేత్రం. కురు అంటే చేయుమని అర్థం. పరమాత్మ ఈ శరీరాన్ని ఇచ్చింది దీన్ని ఉపయోగించుకొని తన దగ్గరికి రావాలి అని, మనం చేయవలసిన పనులన్నీ చేయాలని, కానీ మనం చేయవలసిన పనులు చేయకుండా మనస్సును మనము బలహీనపరుచుకొని ఉంటే పరమాత్మ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే ఒక అర్జునుడికే కాదు మనందరికీ సందేశం ఇచ్చినాడు. ఏమిటా సందేశం అంటే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అన్నాడు. ఈ హృదయ దౌర్బల్యము అంటే మనోనిబ్బరం, గుండె ధైర్యం, దాన్ని వదిలిపెట్టకూడదు, దాన్ని ఆ దౌర్బల్యాన్ని వదిలేయాలి, లెవ్వాలి, కార్యోన్ముఖులం కావాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు లోకం లోపల ఒకసారి పరీక్ష విఫలమైతేనో లేదా జీవితంలో ఏదో కష్టం వస్తేనో అయ్యో నా వల్ల ఏమీ కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కానీ అలా కాకుండా పరమాత్మ చెప్పినాడు, ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు ప్రయత్నించు, నీ మనోధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టకని చెప్పి యావత్ జీవులకు సందేశం అందించడానికే భగవద్గీత అనేది పరమాత్మ మనందరికీ బోధించాడు ఆ యొక్క పార్థుణ్ణి అడ్డు పెట్టుకొని. ఆ తర్వాత పరమాత్మ తన అనుగ్రహం పొందడానికి, మనం చేసేటువంటి కార్యాల్లో విజయం సాధించడానికి అనేక మార్గాలు చెప్పాడు పరమాత్మ యొక్క భక్తి యోగం లోపల. ఆ తర్వాత పరమాత్మ గురించిన విషయం తెలుసుకోవడం జ్ఞానయోగం లోపల. ఆ తర్వాత పరమాత్మను పూజించడం కర్మయోగం లోపల. చేసేటువంటి పనులు పరమాత్మకు సమర్పించి చేయాలని చెప్పి పరమాత్మ అందులోపల చెప్పాడు, నువ్వేం తింటావో నువ్వు ఏమి అనుభవిస్తావో అదంతా కూడా పరమాత్మకు మదర్పణం, కురుష్వ మదర్పణం అని చెప్పినాడు. యత్ జుహోషి యత్ కరోషి తత్ కురుష్వ మదర్పణం అని చెప్పినాడు పరమాత్మ. ఇక్కడ పరమాత్మకే సమర్పించి కర్మలు చేయడమే పరమాత్మ యొక్క లక్ష్యం. కాబట్టి ఇలా ఎవరైతే తమ యొక్క జీవితాన్ని శాస్త్రము చెప్పినట్టుగా ప్రవర్తించి ఆ పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో, ప్రపత్తి చేస్తారో, చివరగా సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అని చెప్పినాడు పరమాత్మ. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినను అవేవి కూడా నా యొక్క అనుగ్రహాన్ని నీకు సంపాదించి పెట్టవు అర్జున, కాబట్టి నన్నే పట్టుకో, నన్ను శరణను చాలు అన్నాడు. కాబట్టి కలియుగం లోపల ఈ యొక్క నామ సంకీర్తన ముఖ్యమైనది, కాబట్టి పరమాత్మను శరణని వేయడమే జీవులందరికీ ఉపాయము పరమాత్మను పొందడానికి అనే విషయాన్ని చెప్పడానికే కృష్ణ పరమాత్మ ఈ లోకానికి అవతారం ఎత్తి రాక్షసులను సంహరించి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కౌరవులను వాళ్లను కూడా సంహరించి ఈ భూమి యొక్క భారాన్ని మొత్తం కూడా తగ్గించడం జరిగింది. భూదేవికి అంతకుముందు ఇచ్చినటువంటి వరం ప్రకారం. ఎప్పుడు పుట్టినాడు పరమాత్మ అంటే మనకు ఒక శ్లోకం చెప్తారు, ఏమని అంటే, సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ, అంటే సౌరమానం ప్రకారము సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, తర్వాత కృష్ణపక్షములో అసితే పక్షే రోహిణ్యాం రోహిణి నక్షత్రంలో అష్టమీ తిథి నాడు పరమాత్మ అవతరించాడు. రోహిణ్యాం అష్టమీ తిథౌ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి మనకొక ఉపాయం చెప్పడానికి అదే చరమార్థం. అంటే మోక్షము, ఆ మోక్షం ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. ఏమిటా మోక్షం ఎలా వస్తుంది అంటే, మోక్ష ఇష్యామి మాశుచః, అన్నీ వదిలిపెట్టి నన్ను పట్టుకుంటే నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పడానికి చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి విషయం. అంతేకాదు, తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకి ఈ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనః, భగవద్గీతను మనకు అందించడానికే కృష్ణ పరమాత్మ అవతారమెత్తి ఈ లోకానికి వచ్చినాడు. తన యొక్క భక్తులకు, తనను నమ్మిన వాళ్లకు ఈ భగవద్గీతను ఉపదేశించి ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత, భగవద్గీతను పారాయణం చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః.
1: ప్రియమైన శ్రోతలారా, కార్యక్రమం ముగింపు దశలో ఉన్నాం. ఈ సందర్భంగా ఈ పవిత్ర కృష్ణాష్టమి రోజున మనం ఒక సంకల్పం చేసుకుందాం. మన ఇంట్లో ఆనందం ఉండాలి, మన మాటల్లో మాధుర్యం ఉండాలి, మన చేతల్లో మంచితనం ఉండాలి, మన హృదయంలో ప్రేమ ఉండాలి, మన జీవితంలో ధర్మం ఉండాలి. అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువులను స్మరిస్తూ, ప్రకృతిని కాపాడుతూ కృష్ణుడు చూపిన మార్గంలో నడుద్దాం. ఇదే నిజమైన కృష్ణారాధన. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అంటూ ఆ స్వామిని స్మరించుకుందాం. మురళీ మనోహరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఎఫ్ఎం శ్రోతలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రోతలు, ఇంతవరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ కార్యక్రమాన్ని విన్నారు. వినిపించిన వారు ఎస్ మాధురి, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:32:53. ముకుంద చిత్రం కోసం మిక్కీ జేమేయర్ సాయి శివాణి పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రానా ప్రతాప్, యామిని, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి స్టూడియో క్లబ్ లో సమయం 10:39. మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, అలాగే మోర్తే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగా నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఘర్షణ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ పాడిన పాట కులశేఖర్ సాహిత్యానికి హరీష్ జేరా సంగీతం.

ఇంద్రా మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా అలాగే మహమ్మద్ ఖలీల్ మహమ్మద్ రఫీ తిరుమల్లేష్ వెంకటనారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే ఉమ్మేడ నుండి దివాకర్ విమల ఇష్ణ కోరుతున్నారు మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ జానకంపేట నుండి శ్యామ్లాల్ జగన్మోహన్ కోరుతున్నారు. దాసరి రవి రాయగిరి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఇంద్రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటన్న చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి అన్నవరం నుండి రవికృష్ణ, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక EOS-05 విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి కృష్ణం వందే జగద్గురు.
0: ముందుగా మా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఇల్లు కూడా పండుగ శోభతో కళకళలాడుతుంటుంది. ఇంటి ముందు రంగవళ్ళులు, గుమ్మాలకు మామిడి తోరణాలు, అబ్బాయిలు కృష్ణుడిలా అలంకరించుకొని, అమ్మాయిలు రాధలా ముస్తాబై కనువిందు చేస్తుంటారు. ఎక్కడ చూసినా భక్తి పాటలు, భజనలు, కృష్ణనామ స్మరణ వినిపిస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణుని ఆలయాలు అందంగా అలంకరించబడి కృష్ణుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి పిండి వంటలు, ఫలహారాలు, ఇంకా కృష్ణునికి ఇష్టమైన వాటన్నింటినీ నైవేద్యంగా పెట్టి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఉట్టి కొట్టేటప్పుడు ఉండే కోలాహలం ఆహా, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇంత ఉత్సాహంగా కన్నుల పండుగగా జరుపుకునే పండగే కృష్ణాష్టమి.

రోజునే కృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటారు. మరి కృష్ణాష్టమి అంటే ఏంటేనా? ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? అవును, తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంతా.

ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని లీలలు, కృష్ణతత్వం, శ్రీకృష్ణుని గురించిన ఎన్నో విషయాలతో పాటు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ మనందరి నుండి కూడా ఏం కోరుకుంటాడో తెలుసుకుందామా? మనందరం కూడా చిన్నప్పటి నుండి ఎన్నో కృష్ణుని లీలలను కథలు కథలుగా విన్నాం. అవన్నీ కథలు మాత్రమేనా, లేదా అంతర్లీనంగా అవి నేటి ఆధునిక సమాజానికి కావలసిన అవసరమైన అద్భుతమైన జీవిత పాఠాల? చేతిలో వేణువు, మరో చేతిలో సుదర్శనం, పెదవులపై చిరు దరహాసం, మాటల్లో మధురమ, అడుగుల్లో వ్యూహం, హృదయంలో ధర్మం, ఇంతటి విభిన్నమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ.

బాల్యంలో చిలిపితనం చూపించిన కృష్ణుడే యవ్వనంలో స్నేహానికి అర్థం చెప్పాడు. అర్జునుడికి రథసారథి అయిన కృష్ణయ్యనే మహాభారతానికి వ్యూహకర్త అయ్యాడు. ప్రేమకు ప్రతిరూపంగా కనిపించిన కృష్ణుడే గీతాబోధన చేసే తత్వవేత్తగా కనిపించాడు. కృష్ణుడు కేవలం దేవుడనుకుంటే పొరబాటే. ఒక స్నేహితుడిగా ప్రేమించబడ్డాడు, ఒక సారథిగా నమ్మబడ్డాడు, గురువుగా ఆరాధించబడ్డాడు, ఒక నాయకుడిగా అనుసరించబడ్డాడు. గీతతో దారిచూపే కృష్ణుడు ఒక కాలానికి చెందిన వ్యక్తి కాదు, ప్రతి కాలానికి అవసరమైన

0: ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నుందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.
1: మనందరం చిన్నప్పటి నుంచి ఎన్నో కృష్ణుని లీలల్ని కథలు కథలుగా విన్నాం. శ్రీకృష్ణుని

0: కమ్మిన పొరలు ఎక్కింది చెట్టు కాదే అందనిపై మెట్టు మాయ పొరల తొలగింటే మాధవు నీలో గుట్టు
1: మాధవు నీలో గుట్టు
0: పడుచుల నిందుకని ఉడికించలో తెలుసా రాపిడి పెడితేనే రౌహ విలు

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండే నేటి సమాజంలో ఈ విధానం ఎంతో అవసరం కదండి. యమునా నదిలో కాళీయుని గర్వాన్ని అణచివేశాడు బాలగోపాలుడు. కాళీయుడంటే మన మనసులోని అహంకారం, ఈర్ష్య, కోపం వంటి దుర్గుణాలను అణచివేసి ప్రశాంతంగా జీవించడమనేది దీని అంతరార్థం. ఎన్ని

తన పుట్టుకతో పాటే మాయను ఈ లోకానికి రప్పించి ఆమె ద్వారా కంసుడికి జరగబోయేది చెప్పించిన, అవతరించిన వెంటనే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడిన, ఉధృతంగా ఉరకలేస్తున్న యమునమ్మ ఒద్దికగా ఒదిగిపోయి స్వామి నందగోకులం చేరడానికి దారిచ్చిన, తనకు ఆడపిల్ల పుట్టిన విషయంగాని, బిడ్డను తీసుకెళ్లి మగపిల్లాడిని తన పక్కన పడుకోబెట్టిన విషయంగాని యశోదమ్మకు తెలియకపోయినా, ఇవన్నీ కూడా పరమాత్మని పరమాద్భుతంగా

బాల్యంలోనే పూతలను సంహరించడం, మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయడం, కాళీయ మర్థనం, వస్త్రాపహరణం, ఇవన్నీ కూడా కన్నయ్య బాల్యలీలైతే రాయబారం, నిండు సభలో విశ్వరూప దర్శనం, రాజకీయ చతురత, నిండు సభలో మానావమానాలు, సమదృష్టితో తీసుకున్న సంయమనం, ధర్మరక్షణ, ఇవన్నీ కూడా కృష్ణుని దైవలీలలు.

కృష్ణుడి వేణుగానం వినిపిస్తే వృందావనం మొత్తం కదిలిపోతుంది. గోపికలందరూ తమను తాము మరచిపోయి తమలోని నేనును వదిలి తమను నడిపించే ఆ పరమాత్మ వైపు ప్రయాణించే అనుబంధానికి ఓ అందమైన పరమార్థం. అక్కడ కృష్ణుడు ఒకడే, కానీ గోపికలు ఎందరో. కాని ప్రతి గోపికకు కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడన్న అనుభూతి. అందుకే రాసలీలల్ని ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరుకోవాలని ఆధ్యాత్మిక ఆకాంక్షగా చూడడం, దాని తాత్విక భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా

గోపాలుడంటే గోవుల్ని పాలించేవాడని అర్థం. ఇక్కడ గోవులంటే జీవులు. జీవుల సంరక్షకుడే గోపాలుడు. కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే ద్వాపర యుగంలో గోపికలయ్యారు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యం, త్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యం దక్కితే ద్వాపరయుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు దక్కిన ధన్యజీవులే గోపికలు.

శ్రీకృష్ణుడు భక్తజన హితుడిగా, స్నేహితుడిగా, ప్రియ బాంధవుడిగా, గోపి కృష్ణుడిగా, రాధా మనోహరుడిగా, రుక్మిణీ వల్లభుడిగా, సత్య విధేయుడిగా, ప్రియ సోదరుడిగా, జనరంజక పాలకుడిగా, గోవర్ధన గిరిధారిగా, ఇలా ఎన్నో విధాలుగా తన లీలలను చూపించిన భక్త జనులను అమితంగా ఆకర్షించేది మాత్రం ఆ స్వామి బాలకృష్ణుని రూపమే. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి బాలకృష్ణుడిని ఆడించడం, బాల్యంలో వ్రేపల్లెలో బాలకృష్ణునికి గుర్తుగా ఉట్టికొట్టడం లాంటి సంబరాలను చేస్తారు. ముఖ్యంగా ఇంటి ముంగలి నుండి లోపలి వరకు చిన్ని చిన్ని పాదాలు వేసి కృష్ణయ్య తమ ఇంటికి రావాలని, వస్తాడని భావించి పూజలు చేస్తారు.

అసలు శ్రీకృష్ణ భగవానుడే ధర్మపక్షాన ధర్మమూర్తులైన పాండవుల పక్షాన ఉన్నప్పుడు అసలు పాండవులకు కష్టాలే లేకుండా చేయలేడా? ధర్మరాజుని జూదమే ఆడకుండా చేసుంటే ఇక ఓటమే లేదు, అరణ్యవాసమూ లేదు, యుద్ధమూ లేదు. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చేయలేదు? చిన్నప్పటినుంచి ఎంతో మంది రాక్షసుల్ని అధర్మపరుల్ని యుద్ధం ఘర్షణ జరిగిన తరువాతే సంహరించాడు. మరి భగవంతుడైతే తనకున్న శక్తితో తనకున్న యుక్తితో క్షణంలో సంహరించేయచ్చు కదా? ఇలాంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో సందేహాలకు శ్రీకృష్ణుడు కృష్ణుని ప్రియమిత్రుడైన ఉద్ధవుడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ద్వారా సమాధానం దొరుకుతుంది. అదే ఉద్ధవ గీత. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తే, ఉద్ధవ గీతలో ఆయన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనసుని ఎలా నియంత్రించుకోవాలి, వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, భక్తి జ్ఞాన మార్గంలో ఎలా ముందుకు సాగాలన్న విషయాల్ని వివరించారు.

మనందరం ఎప్పుడు మనకు నచ్చినవి మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం. మనుషులు మనలాగే ఉండాలని, పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉండాలని కోరుకుంటాం. కానీ జీవితం మన కోరికల ప్రకారం నడవదు కదా. అందుకే కృష్ణుడి బోధనలు మనకు గుర్తు చేస్తాయి, ప్రపంచాన్ని నీ ఇష్టానికి మార్చడం కంటే ప్రపంచాన్ని స్వీకరించే నీ మనసుని మార్చుకోవడం గొప్ప విజయమని. ఖచ్చితంగా భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, వ్యక్తిత్వ వికాసానికి ఒక పరిపూర్ణమైన మార్గదర్శి. జీవితంలో మనం గెలవాల్సింది ప్రపంచాన్న కాదు, నిన్ను నువ్వు. ఒకవైపు భీకర యుద్ధం, మరోవైపు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా మనసులో మాత్రం భయం, అయోమయం, సందేహం. అర్జునుడు తన సామర్థ్యాన్ని మర్చిపోయినప్పుడు కృష్ణుడు అతని శక్తిని గుర్తు చేస్తాడు.

0: சங்கோஸ்த்ர கர்மணி.
1: కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.
2: ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో వినిపించే ఎన్నో విషయాలకు మూల భావనలు వేల సంవత్సరాల క్రితమే గీతలు కనిపిస్తాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక కురుక్షేత్రముంది. ఆ యుద్ధంలో గెలిపించే ఆయుధం మనలోని జ్ఞానమే. అందుకే భగవద్గీత వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించే అద్భుతమైన జీవన గ్రంథమే.

భగవానుడు పుట్టింది మొదలు అడుగడుగునే గండాలే. అన్నింటినీ ఎదురొడ్డి నిలిచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకుండా ఎలా నిలబడాలో చూపించాడు మానవాళికి. దశావతారాలలో పరిపూర్ణ అవతారాలుగా రెండు అవతారాలను చెప్తారు. అవి రామావతారం ఒకటైతే రెండవది కృష్ణావతారం. రామయ్య మానవుడిగా జన్మించి మనిషి ఎలా నడుచుకోవాలో తాను ధర్మ మార్గాన నడిచి చూపిస్తే, కృష్ణయ్య దానిని అందరికీ అర్థమయ్యేలా తన కాలానికే కాకుండా తరువాతి యుగానికి కూడా ఆచరణ యోగ్యంగా గీతోపదేశం చేసి మానవాళికి దిశానిర్దేశం చేశాడు. మనిషిగా పుట్టి తన దైవత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా మానవత్వంలో దైవత్వాన్ని చూపించాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి చేసిన బోధనల ద్వారా జగత్తుకు మార్గదర్శకునిగా జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధము ఒక యజ్ఞమే అన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మోహాన్ని తొలగించే నేపథ్యంలో బోధించిన భగవద్గీత ఆనాటి అర్జునునికే కాదు, ఈనాటి సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథంగా నిలిచిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ పలుకులు యుగాలు మారిన ఈనాటికి అసలు సిసలైన వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలబడింది.

అసలు కృష్ణయ్య ఆవిర్భవించిన సమయమే విషమం. కంసుని చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ తనని సంహరిస్తాడని కారాగారం చుట్టూ కఠినమైన కాపలా పెట్టించాడు కంసుడు. ఈసారి పుట్టబోయే బిడ్డ సాధారణ బిడ్డ కాదు, ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడే భూమిపైకి రాబోతున్నాడు. సమయం రానే వచ్చింది. మధురా నగరం నిశ్శబ్దంగా ఉంది. నిశిరాత్రి, గాఢాంధకారం, ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం. ఇలాంటి సమయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు ఒక చిన్న కారాగారంలో ఆవిర్భవించాడు జగాలనేలే జగన్నాథుడు శ్రీకృష్ణ భగవాను.

చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశో.

కృష్ణావతారం ప్రధాన లక్ష్యం సాధురక్షణ, దుష్ట శిక్షణ, భక్త రక్షణ అనే మూడు ప్రతిమలను అవతార లక్ష్యంగా చేసుకున్నారు భగవంతుడు. తాను ఆచరించిన తర్వాతే బోధలు చేశాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనక బలీయమైన కారణం కనిపిస్తుంది. తార్కికతతో కూడిన తాత్వికత ఉంటుంది. గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు.

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం ఉంటుందని, కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అని కూడా తెలియచేస్తున్నాయి పురాణాలు. ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో తన చేష్టలతో నిరూపించాడు పరమాత్ముడు. జరాసంధుడితో 17 సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. శత్రువుని తుదముట్టించేందుకు ఒకడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, విజయానికి పునాదని యుద్ధనీతిని బోధించాడు. నేటి తరానికి సత్యాన్వేషి, యువతరానికి ఓ మార్గదర్శి.

కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఎలా అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తు చేసే సందర్భం కూడా జన్మాష్టమి. మరి ఈరోజు మనం స్వామికి చేసే పూజలు మనకు సంతృప్తిని కలగజేస్తున్నాయి. మరి స్వామికి సంతృప్తిని కలిగించే అంశాలు మనలో ఉన్నాయా? మనం ఎలా ఉంటే పరమాత్మునికి ఇష్టం? పరమాత్ముడు ఎప్పుడు సంతోషిస్తాడంటే హంగులు ఆర్భాటాలతో కాదు, మనసుతో పూజించినప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, సాటి మనిషి ముఖంలో చిరునవ్వులు పూయించినప్పుడు, మనిషిగా నిజాయితీగా ధర్మంగా బాధ్యతగా ఉన్నప్పుడు, పెద్దలను గౌరవించినప్పుడు, పిల్లల్ని ప్రేమించినప్పుడు, కులమత భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసినప్పుడు స్వామి సంతోషిస్తాడు. ఈ కృష్ణాష్టమి మనందరి జీవితాల్లో సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ ఆ గోవిందుడిని

ఇంతవరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే శ్రవంతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం మా శ్రోతలకు. మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ దగ్గర నుండి ఆకాశంలో దూసుకువెళ్లిపోయే ఉపగ్రహం వరకు కూడా మన చుట్టూ కనిపించే ప్రతి ఆధునిక అద్భుతమైన ఇన్నోవేషన్ వెనుక ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి అనుకుంటున్నారా? అదే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. అమ్మో, ది టఫెస్ట్ సబ్జెక్ట్ బాబో ఈ ఫిజిక్స్ అని అనుకుంటాం కదా. ఆ ఫార్ములాస్ కానీ ఆ ప్రయోగాలు కానీ అస్సలు గుర్తుండవు అని అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే ఇది కూడా ఒక అద్భుతం. మోడర్న్ సొసైటీ మూడు విషయాల చుట్టూ తిరుగుతుందండి. ఎనర్జీ, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఈ మూడు కూడా ఫిజిక్స్తో సంబంధం ఉన్నవే. ఫిజిక్స్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ జరిగాయి, స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్మించే శక్తి ఈ భౌతిక శాస్త్రానిదే. ఇది సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునే లాంగ్వేజ్. ఈరోజు ఫిజిక్స్ గురించి ఏంటబ్బా ఈ క్లాస్ పీకేస్తోంది అనుకుంటున్నారా? ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక భౌతిక శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు ఆ సైంటిస్ట్, ఇంతకీ ఏం చేశారాయన అనే విషయాల్ని వివరంగా మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

పృథ్వీ హరీష్ పాడిన పాట విన్నారు. గీతరచన భరద్వాజ్ గాలి, సంగీతం వివేక్ సాగర్, చిత్రం 35 చిన్న కథ కాదు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వారే దీపక్ ధర్. చిన్న చిన్న ప్రశ్నలతో మొదలైన ఆసక్తి, చిన్న పట్టణం నుండి ప్రారంభమైన ప్రయాణం, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగిన ప్రతిభ. ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోల్ట్జ్మాన్ మెడల్ అనేది స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటి. 19వ శతాబ్దానికి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బ్రహ్మోత్సవం చిత్రం కోసం పద్మశ్రీదేవి పాడిన పాట అది. మిక్కీ జూనియర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సాంఖ్యాక భౌతిక శాస్త్రం స్టాటిస్టికల్ మెకానిక్స్ లో తన మార్గదర్శక కృషికి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న దీపక్ ధర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రధానం చేసేటటువంటి ప్రతిష్టాత్మక బోల్ట్జ్మాన్ మెడల్ అనేది భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ స్థాయిలో ఉండే అణువులు, పరమాణువుల ప్రవర్తనను, స్థూల స్థాయిలో కనిపించే ఉష్ణోగ్రత, పీడనం, శక్తి వంటి వాటిని తెలియజేస్తుంది. అయితే మన భారతీయ శాస్త్రవేత్త దీపక్ ధర్ గారికి ఈ మెడల్ రావడం అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. అంతేకాదు 2026 సంవత్సరానికి గాను డిరాక్ మెడల్ని కూడా దీపక్ ధర్ గారికి వచ్చింది. అయితే వీరు అక్టోబర్ 30, 1951 ప్రతాప్గఢ్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఐఐటి కాన్పూర్లో పట్టభద్రులై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్టెక్ నుండి పీహెచ్డీ పట్టా పొందారు. వీరికి 1991 శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు 2022 బోల్ట్జ్మాన్ పతకం అందుకుని అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు దీపక్ ధర్ గారు. అయితే ట్వాస్ ప్రైజ్ ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫిజిక్స్ విభాగంలో ఈ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నటువంటి వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. వీరి గురించిన మరిన్ని విషయాలు, వీరు యువతకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: Prima.
1: గోదావరి చిత్రం కోసం గాయత్రి పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:26 దాటి 40 సెకండ్లు. ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతదేశపు ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, థియరిటికల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి తెలుసుకుంటున్నాం. వీరు స్టాటిస్టికల్ ఫిజిక్స్, క్రిటికల్ ఫినామినా అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ క్రైటాలిటీ వంటి అంశాలపై విశేషమైనటువంటి కృషి చేశారు, అనుభవాన్ని సాధించారు. దీనికిగాను వీరికి 2022 ప్రతిష్టాత్మకమైనటువంటి బోల్ట్స్మెన్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈ బోల్ట్స్మెన్ మెడల్ రావడానికి వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే, భూకంపాలు, వర్షపాతం వంటి సహజ ప్రకృతి విపత్తులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి శాండ్ పైల్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందో వీరు వివరించారు. కాబట్టి వీరికి ఆ ప్రైజ్ రావడం జరిగింది. భౌతిక శాస్త్ర సూత్రాలను, స్టాక్ మార్కెట్ విశ్లేషణను, జీవశాస్త్రం, ఇంకా విశ్వం యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఫిజిక్స్ ఎలా అన్వయించవచ్చో దాని ప్రాముఖ్యతను వీరు చెప్తారు. వీరు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, కేవలం వారికి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది, ఇలా చదివితేనే ఉద్యోగం గౌరవం వస్తాయని మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. కానీ పిల్లలకు వాటితో పాటుగా పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ థింగ్స్ని

0: పరిచయం చేయాలి. ఒక విషయాన్ని, సబ్జెక్ట్ ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగితే, అది కూడా ప్రాక్టికల్ బేసిస్ గా చూస్తే వారు అది నేర్చుకున్నప్పుడు మరింత ఎక్కువగా విద్యార్థులు గుర్తుంచుకుంటారు అంటారు దీపక్ గారు. వీరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. 2026 కూడా వీరికి అవార్డ్ రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిషికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష

0: పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజిల్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్

0: తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: గుడ్ లక్ సఖీ చిత్రం నుండి మంగళి దేవి శ్రీప్రసాద్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట అది. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గురుజీ, ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?
2: ఎందుకంటే నువ్వు కూడా అస్త్రాలని

బ్రహ్మాస్త్ర చిత్రం కోసం శ్రీరామచంద్ర, జోనితా గాంధీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించారు.

0: యేసు కథా చిత్రం కోసం సిత్రీరామ్ పాడిన పాట అది. కృష్ణకాంత్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పర్యటనలో ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్మలాటల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. అనంతరం దౌలతాబాద్ మండలం గోకఫసల్వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్ఫూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 సాగునీరు అందుతుంది. పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్

0: కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
1: రాష్ట్రంలో ప్రతి అమ్మకు దాటకు కాంగ్రెస్ పార్టీ 66,000 రూపాయలు బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు నీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను. ఇవాళ 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములాటలో పుట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్ సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసర్ టు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగా రాములోరి దేవాలయాన్ని కనీవిని ఎరగిన రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాముల వారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: తెలంగాణలో కొరమైన చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలను కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించడం అయితే జరిగింది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ మరల్ చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని క్లస్టర్ గా నిర్దేశించడం జరిగింది.
0: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికీ ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవేళ రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు

శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తిచ్ఛిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫేదిస్తారు. నల్గొండ జిల్లాలో బీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్ కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వసన్నద్దమవుతోందని, కాపుల చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం ఇప్పుడు 1:20 దాటి 35 సెకండ్లు. అంటే షో టైం మొదలు పెట్టండి మేడం అన్నట్టే కదా. వెల్కమ్ టు షో టైం. నేను అడిగే ప్రశ్నకు మీకు సరైన సమాధానం తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ అండ్ మీ పేరు మీ ఊరు. ఎక్కువ పేర్లు రాస్తే చదవడం ఇబ్బంది కాబట్టి సరిగ్గా సమాధానం తెలిసిన వారి పేరు మాత్రమే రాయండి. ఒక మంచి కృష్ణుడి పాట విందాం, ఆ తర్వాత షో టైం మొదలు పెట్టేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నాం. శ్రోతలకు మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

షో టైంలో ముందుగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, కృష్ణుడు ఎన్ని రోజుల్లో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు? పద్దెనిమిది అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఎన్ని రోజులలో బోధించాడు? ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి.

ఎస్ ఈజీగా ప్రశ్న అడిగితే జవాబులు మాత్రం అలా వచ్చిస్తూనే ఉంటాయి. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించినటువంటి శ్రోతల పేర్లు ఉమ్మడి దివాకర్ విమల, నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ కొండ రాజేశం రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పలరాజు పెడాన, సీతాదేవిక, ఎస్ రావు నగర్ గంగారెడ్డి, ఆదిలాబాద్ గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, శిరీష కిస్మత్ పూర్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా కేవీ రావు ఖైరతాబాద్, దినేష్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, పుట్టపాక మిరియాల తిరుపతయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, హంపాపురం చిరంజీవి, ముసాపేట్ మహబూబ్ నగర్ నరేష్, ధృతి నయని విహాన్, వీరు మర్రిపల్లి దుగ్గుండి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, యలగందుల మార్కండేయ, పంతాడి శ్రీనివాసరావు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, భవానీ వెంకట్ పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా కాకతీయ పాషా వరంగల్ నుంచి, వేముల నర్సింగరావు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించిన వారి పేరు నేదునూరి కళ్యాణ్చారి, బ్రూస్లీ సురారం కాలనీ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు రాయడం మర్చిపోయారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అందరి పేర్లు మేబీ చదవకపోవచ్చు ఎందుకంటే మెసేజెస్ అన్ని ఒకదాని మీద వచ్చేస్తూనే ఉన్నాయి. ధృతి నయని విహాన్ చదివేశాను మీ పేరు, మళ్లీ పంపించొద్దు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు శివకుమార్ పోతుగంటి నుంచి, ఇంకా రమణ సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి, మెదక్ జిల్లా ఎల్లుర్తి నుంచి షేకులు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఒక గంటలో లేదా ఒక రోజులో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడినటువంటి సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కృష్ణ పరమాత్మ కాల ప్రవాహాన్ని స్తంభింపజేశాడట. ఈ విషయం మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. యుద్ధం 18 పాటు సాగింది, కానీ అర్జునుడికి మాత్రం కాల ప్రవాహాన్ని అలా స్తంభింపజేసి భగవద్గీతను ఉపదేశించాడని చెప్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? ఒక్కోసారి ఒక సినిమా మనకి ఎంతలా నచ్చేస్తుంది అంటే ఆ సినిమాని మళ్లీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత ఇష్టం. ఎందుకండి? మీకా సినిమా? ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని సినిమాలు బోల్డ్ అన్ని ఉన్నాయి మన తెలుగు సినిమాలో. ఎవర్ గ్రీన్ సినిమాగా మీకు అనిపించే కృష్ణుడి సినిమా ఏది? కృష్ణుడి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి చిత్రం ఏది? మెసేజ్ చేయండి. ఒక మంచి పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ఉన్న ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ఎస్, మరి కృష్ణ సినిమాలంటే ఎందుకో అలా బాగా నచ్చేస్తాయి. ఆయన చెప్పేది అలా వింటూ ఉంటాం. ఆయన చూస్తే ఎంత మనోహరమైన రూపం, ఆ కళ్ళు, ఆ మందహాసం చూస్తూ ఉండిపోతాం కదండి. అలాంటి సినిమాలు మీకు నచ్చిన సినిమా ఏదని అడిగాను. దానికి మియాపూర్ భానుగారికి అయితే మాయాబజార్ బాగా ఇష్టమట. నాగనాథ్ గుప్తా గారికి శ్రీకృష్ణ పాండవీయం ఇష్టమైతే సిహెచ్ విజయ్ కుమార్ గారికి శ్రీకృష్ణ తులాభారం ఇష్టమట. శ్రీకృష్ణ సత్య మొహమ్మద్ జైవద్ గారికి ఇష్టమైతే కన్నయ్య కిట్టయ్య దస్తగిరి సంధ్య గారికి ఇష్టమట. శ్రీకృష్ణ విజయ్ మాధవి ఆంజనేయులు గారికి ఇష్టమైతే పెడానా నుండి అప్పలరాజు గారు ఏమంటున్నారు తెలుసా, శ్రీకృష్ణ తులాభారం చాలా బాగుంటుంది అంటున్నారు. కార్తికేయ సినిమా గొర్లకాందొడ్డి శ్రోత ఎల్లప్ప గారికి ఇష్టమైతే చింతా శ్రీనివాస్ గారికి కృష్ణార్జున యుద్ధం ఆ చిత్రం అంటే బాగా ఇష్టమట. ఇదా సినిమా అనే సినిమా ఉందట, అది పెండ్యాల భాగ్యలక్ష్మి గారికి చాలా ఇష్టమట. పీర్జాది కూడా శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం చోడవరపు సాయి మాన్వితకు, యశోదా కృష్ణ ప్రేమ్నాథ్ కళావతి గారికి, శ్రీపతి బాబు గారికి అయితే శ్రీకృష్ణ అవతారమే నాకు ఇష్టమైన సినిమా అంటున్నారు. బొమ్మదేవి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు మాయాబజార్ చిత్రం అంటే మాకు బాగా ఇష్టం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి గోపాల గోపాల సినిమా అంటే మాకు చాలా ఇష్టం అంటూ రంజిత్ సంధ్య అంటున్నారు. ఇంకా చాలామంది ఇష్టమైన సినిమాలు పంపించారు. దానవీర సూర్యకర్ణ సినిమాలో కృష్ణ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు మిర్యాల తిరుమలయ్య ఆండల్ గారు పుట్టపాక శ్రోతలు. ఇంకా భవానీ వెంకట్ మాస్టర్ మి

కథలకైతే కృష్ణార్జునులు అనే సినిమా ఇష్టం అంట. ఓకే, మీ అందరికీ ఇష్టమైన సినిమాలు చాలామంది పంపించేశారు. మీ అందరికీ కృష్ణుడు అంటే బాగా ఇష్టం అని అర్థమవుతుంది. మరొక ప్రశ్న అడిగినా షో టైంలో, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేమిటి? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి పంపించేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు చదువుతాను.

గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ప్రశ్నకు సరైన సమాధానం, ప్రశ్న ఏంటో తెలుసు కదా. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేంటి అని అడిగాను. దానికి సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు సిహెచ్ విజయకుమార్ చందానగర్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరా సునీత, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, బాలకృష్ణ నర్సంపేట నుంచి మేడిగా శిరీష, ఇంకా అప్పలరాజు పెడన నుంచి మాధవి ఆంజనేయులు గారు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, గజ్వేల్ షేర్ల వెంకటేష్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, నరేష్ బుధాన్ పోచంపల్లి ఎలగందుల మార్కంటేయ, మొహమ్మద్ జైనుద్దీన్ సులోచన కరీంనగర్ నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, ఇంకా చందంపేట మండలం నుంచి దమ్మూజి వెంకటాచారి, మోరిపలం పంతాడి శ్రీనివాసు, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, ఎల్లప్ప గోర్లకాందొడ్డి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, ఇంకా రంజిత్ సంధ్య, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, పి నాగభూషణ్ రావు గారు నాగపూర్ నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, మిర్యాల తిరుమలయ్య, భవానీ వెంకట్, ఇంకా కానోజీ నగర్ ఇంద్రానగర్ నుంచి, శ్రీనివాస్ పద్మావతి, ఎస్కే జానీ బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరి పేరైనా మిస్ అయితే జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కవచ్. కవచ్ అనే రైలు రక్షణ వ్యవస్థ, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ఇటీవల భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచింది. ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరొక ప్రశ్న సిద్ధంగా ఉంది. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్, మరి కొంతమంది పేర్లు మిస్ అయ్యాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, పండుగ పూట ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి అనేసి వాళ్ళ పేర్లు చదువుతున్నాను. పొన్నల గణేష్, ధృతి, నయని, విహాన్, వీళ్ళు ఈరోజు హాలిడే కాబట్టి ప్రోగ్రాం వింటూ మేము ఆన్సర్ పంపించాం, మమ్మల్ని మిస్ చేసేసారండి అంటున్నారు. ఎస్, హ్యాపీ కదా. మరిపల్లి గ్రామం శ్రోతలు వీళ్ళందరూ, వరంగల్ జిల్లా. ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా శ్రోతలు దస్తగిరి సంధ్య, ఇంకా నెమ్మని గ్రామం శ్రోతలు పున్న వెంకటేశం, హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు. దుగ్గుండి నుండి సురేష్, ఇంకా నేరెడ్మెట్ ఆర్మూర్ శ్రోత మేడిగా శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, హ్యాపీ. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ప్రశ్న మరొకసారి. 1957లో విడుదలైనటువంటి పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ఆన్సర్ 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఇప్పుడు ఒక పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేరు చదువుతాను.

ఎస్ మరి రైట్ ఆన్సర్ చాలా మందికి తెలుసు కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనన్ని పేర్లు మాత్రం చదువుతాను, కోపగించుకోకండి. పండుగ పూట వరంగల్ నుంచి ఉమా, ఇంకా బంజారా హిల్స్ నుంచి ఎస్కే జానీ, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ పిలి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ కాటేదాన్, పాలెంపోలయ్య, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, కానజీగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మౌనికా బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బుజ్జి హుడా కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తే, ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్, అండ్ సుధాకర్ ఉమా గిర్రం గిర్రమాజీపేట వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు శశికాంత్, హరిణి, వీళ్ళు అమీర్పేట్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జ్యోతి, కమల్, మీ ఊరి పేరు రాయలేదమ్మా, నా పేరు చదవలేదు అంటున్నారు కానీ ఊరి పేరు పంపించండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా. పాండురంగ మహత్యం చిత్రంలో శ్రీకృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక విజయ నిర్మల గారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరందరూ కూడా షో టైంలో పాల్గొనడం, చక్కగా సమాధానాలు పంపించడం, చక్కగా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాలన్నీ తినేసి ఈరోజు కృష్ణాష్టమి పండుగను మరింత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోండి. కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మా శ్రోతలందరికీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2 గంటలు. ఇప్పుడు

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 2:15 దాటి 40 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాధాగోపాలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట అది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. శక్తిశీలి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనము ఎందరో మహిళా మూర్తుల గురించి తెలుసుకుంటుంటాం. వారు చేసినటువంటి పనుల్ని, వాటిని అప్రిషియేట్ చేస్తూ వారు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎక్కడ మొదలు పెట్టాం, ఏ ఏ కష్టాలు సహించాం, వెళ్లే దారి పూల దారా లేక ముళ్ళ దారా, ఇవన్నీ ఎవ్వరూ చూడరు. వాళ్ళకందరికీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే కావాలి. అందుకే అంటారు కదా, ఎక్కడ ఎలా మొదలు పెట్టామని కాదు, ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ముఖ్యమని. ఈ మాటలన్నిటికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక మహిళా మూర్తి గురించి తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. జీవితంలో సవాళ్లు రావడం సహజం, కానీ ఆ సవాళ్లను చూసి వెనక్కి తగ్గకుండా ఎస్ నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు సాగే ఆ ధైర్యం గల గుండె సాధించిన విజయం స్ఫూర్తినిచ్చే ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మీరు వింటున్నారు శక్తిశీలి, నేను మీ ఆర్జే శ్రవంతి. విజయం అనేది కనిపిస్తుంది ఓన్లీ స్టేజ్ల మీద, కానీ ఆ విజయానికి పునాది పడేది మాత్రం కనిపించని కష్టాల్లోనే. మనలో చాలామంది అనుకుంటాం విజయాన్ని చూసి వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు, కానీ ఆ విజయానికి ముందు ఆ వ్యక్తి పడిన కష్టం ఎంత విలువైందో, ఎన్ని తిరస్కారాలని ఎదుర్కొని ఉంటారు, ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడుపుంటారు, ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటారు, మళ్ళీ తిరిగి లేచి ఉంటారు, అది మనకు కనిపించదు. కానీ అలాంటి కష్టాలని ఎదుర్కొని జీవితాన్ని మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేసేలా ఎదిగినటువంటి ఒక మహిళ కథ ఇది. అయితే ఈ సమాజానికి మాత్రం ఈరోజు అవసరమైంది కేవలం విజయవంతమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, స్ఫూర్తినిచ్చే విజయవంతమైనటువంటి వ్యక్తులు. తాము ఎదుర్కొన్న కష్టాలని మెట్లుగా మార్చుకుని తరువాతి తరానికి ఆ మెట్లను అందించే వ్యక్తులు. వారి అనుభవాల్ని తెలుసుకుంటూ మనం కూడా వారిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ శక్తిశీలిలో కూడా అలాంటి మహిళ ప్రయాణమే తెలుసుకుంటున్నాం. సమాజంలో నేరాలు, ఘోరాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తూ ఉంటారు. మరి జైలు పాలైనటువంటి నేరస్తులు ఇక వారి జీవితం అంతేనా? కారణం ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు నేరం చేస్తున్నారు, ఇదంతా ఏమైనా అయ్యుండొచ్చు. కానీ ప్రతి ఖైదీకి మాత్రం ఒక కథ తప్పకుండా ఉంటుంది. ఆ కథ రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆ పుస్తకం నుండి నేర్చుకునేవి కొన్ని, తిరిగి ఆ తప్పుల్ని చేయకూడదని తెలుసుకునేవి కొన్ని. మరి ఆ కథల్ని తెలుసుకునేది ఎవరు? వారి కథ మనకెందుకు అని అనుకుంటాం. మరి అంత ఓపిగ్గా ఒక ఖైదీ కథను తెలుసుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది నిజంగా సవాలుతో

కూడుకున్న పని, చాలా ఓపిక ఉండాల్సిందే. మరి ఆ పనిని ఎంతో ఓర్పుగా, ఎంతో ఇష్టంగా గత కొంతకాలంగా చేస్తూ ప్రభుత్వాల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నటువంటి మహిళే బీనా చింతలపూడి గారు. వీరి జీవిత ప్రయాణం, సాధించిన విజయాల్ని తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ద్వారక చిత్రం కోసం చిత్రపడిన పాట అది. శ్రీ సాయి కిరణ్ రచనకు సాయి కార్తీక్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. 2:39 దాటి 10 సెకండ్లు అవుతోంది స్టూడియోస్లో. శక్తిశీలిలో ఇవాళ బీనా చింతలపూడి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఈవిడ ఒక ప్రొఫెసర్, ఒక ప్రముఖ సైకాలజిస్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్. ఈవిడ బీనా గారు జైలు ఖైదీల మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి, ఇంకా వారి పునరావాసం కోసం చేసినటువంటి కృషికి దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు లభించింది. ముందు వీరు ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వీరు ఇస్రోలో పనిచేసే బృందాల పనితీరు గురించి, వారి బిహేవియర్ ప్యాటర్న్స్ గురించి విశ్లేషించే బాధ్యతాయుతమైన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డైరెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు బీనా చింతలపూడి గారు ఖైదీల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఉన్నతి అనే ఒక బిహేవియరల్ సైకాలజీ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. ఉన్నతి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం సక్సెస్ సాధించిన తర్వాత వీరు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో సహా దాదాపు 11 జైళ్లలో వేలాది మంది నేరస్తుల మనస్తత్వంలో మార్పును తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మనస్తత్వంలో మార్పు తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయేదాకా పోదు అంటారు కదా. కానీ బీనా చింతలపూడి గారు ఎంత ఓపిక గల మనిషి అంటే, వారి కథ తెలుసుకుని ఏ సందర్భంలో వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చింది, ఆ నేరానికి పాల్పడవలసి వచ్చింది అని తెలుసుకొని దాన్ని సోదాహరణంగా, దాని గురించి మరింత వివరంగా తెలుసుకొని దానికి తగ్గ నిర్ణయాల్ని వారికి డైరెక్ట్గా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళ బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఉన్నతి అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరికి ఒక 11 జైళ్లలో ఉన్నటువంటి వేలాది మంది నేరస్తుల్ని వీరి సైకాలజీ ప్రోగ్రామ్స్లో అటెండ్ చేయడం, వారి మనస్తత్వాన్ని వీరు అర్థం చేసుకొని మరిన్ని మంచి మంచి విషయాల్ని వాళ్ళతో పంచుకోవడం అలా చేస్తూ వచ్చారు. సాధారణంగా ఒక నేరస్తుడు నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత తిరిగి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అవే నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇలా జరిగే ఛాన్సెస్ 80% ఉంటుంది. కానీ బీనా చింతలపూడి గారు తన ఉన్నతి కార్యక్రమం ద్వారా ఈ నేరాల సంఖ్యను కంప్లీట్గా, దాదాపుగా 1% తగ్గించారట. ఆమె చేసినటువంటి అసాధారణ సామాజిక సేవకు, నేరస్తుల సంస్కరణలకు గుర్తింపుగా 2017లో ప్రెస్టీజియస్ అశోక్ ఫెలోషిప్ని వారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బీనా చింతలపూడి గారి గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన రామనన్ పాడిన పాట అది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2:51 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జీ శ్రవంతి. రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపూడి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఖైదీల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి వారెంతగానో కృషి చేశారు. ఉన్నతి ప్రోగ్రాం ఖైదీలలో ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి, ఇంకా వారు మళ్లీ ఆ నేరాల వైపు వెళ్లకుండా నిరోధించడానికి ఉన్నతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు బీనా గారు. ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అయితే ఏంటి బీనా గారి కాన్సెప్ట్? ఇంత టఫ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఖైదీలంటే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. అయినప్పటికీ వారి దగ్గరికి చేరుకోవడమే కష్టం. మరి దగ్గరికెళ్ళి వారితో మాట్లాడి వారికి తన మీద నమ్మకాన్ని కుదుర్చుకుని వారి కథను తెలుసుకోవడం అంటే అమ్మో చాలా ఓపిక ఉండాలి. కానీ వీరెలా చేస్తున్నారు అంటే వీరంటారు 5R కాన్సెప్ట్ ద్వారా. 5R కాన్సెప్ట్ అంటే రీజనింగ్, రిఫార్మ్, రీసెటింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్. రీజనింగ్, రీఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్ అంటారు వారి చిట్కా. ఖైదీల మనసులు మార్చడానికి వారు నేర్చుకున్నటువంటి ఒక పద్ధతి. మరి ఈ 5R ప్రభావం ఎలా ఉందో తెలుసా? తన ప్రయాణంలో సుమారు 15,000 మంది ఖైదీల జీవితాలను ప్రభావితం చేసింది ఈ 5R. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అనేక మంది ఖైదీలు ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే అంబాసిడర్లుగా కూడా మారిపోయారంట. నిజంగా సమాజం ఒక ఖైదీని ఎలా చూస్తుంది? ఒక నేరం చేసిన వాణ్ణి ఎప్పటికీ నేరస్తుగానే చూస్తుంది. వాడెప్పటికీ నేరస్తుడే అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ ఇలా వ్యక్తుల్ని విమర్శించడం కంటే కూడా వారిలోని మంచిని గుర్తించి అప్రిషియేట్ చేయడం వల్ల ఎంతటి వారైనా మారతారని ఆమె ఒక్క నుంచి మరీ చెప్తున్నారు. మనుషుల్ని ఇలా లేబుల్ చేయకుండా వారికి సరైన అవకాశం, సరైన గౌరవాన్ని ఇస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని బీనా చింతలపూడి గారు మనకు తాను చేసిన ఈ గొప్ప పని వల్ల చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి శక్తిశీలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయము 5 గంటలు. 103.2 మెగాహెర్ట్స్పై ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాదల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓ స్కాల్ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై రాము సినిమా నుండి ఈ పాట విందాం.
1: దీనుల కాపాడుటకు

కోరిన వరములను తగే వరదుడవీవే, అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నెదిరించే

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం రామ్నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, బింగి హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రఘువాచారి, సూర్యకళ, భాగ్యవీర్చారి, టి శంకర్ వారి మిత్రబృందం వీరందరి కోరికపై రోజులు మారాయి సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు, హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, ఆసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోరికపై చాలా బాగుంది సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, వెల్లుట్ల లక్ష్మారెడ్డి కాల్ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ వారి మిత్రబృందం వీరందరి కోరికపై నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో మళ్ళీ కొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జానపద సంగీత కార్యక్రమం.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
10: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
11: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
10: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
11: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
12: ముఖాన్ మొటిమల
13: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
12: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
13: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
12: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
14: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
15: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
16: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

0: ఒలి పునాదిలాలు.
1: ఆ పాటతో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. మరి కార్యక్రమంలో ముందుగా జానకి రాముడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత పాట సింహాద్రి సినిమా నుండి ఈ పాట విందాం.

0: అది చూసి నోళ్ళ కన్ను కుట్ట. అయ్య బాబు ఇదేంటి?
1: నేను సంద కాడ సన్న గాజు లెట్ట, నువ్వు సందు చూసి నాకు కన్ను గొట్ట.
0: ఓ సోసి పిల్ల కోడి పెట్ట, నా బోయాడి పావుగాయి పెట్ట.

0: ನಾನು ಬಿಟ್ಟನೆ ನಿಟ್ಟ ನೀನು ಮುದ್ದು ಮೀದ ಮುದ್ದು ನೀ ಕುಟ್ಟ
1: ಅದು ಸೂಟಿ ನೋಳ್ಳ ಕಣ್ಣು ಕುಟ್ಟ
0: ಮಲಿಗಿದಂತೆ
1: ನೀನು ಸಂದೆ ಕಾಡ ಸಣ್ಣ ಗಾದು ಲೆಟ್ಟ ನಾವು ಸಂದು ಸೂಟಿ ನಾಲ್ಕು ಕಣ್ಣು ಗೊತ್ತ
0: ಓ ಸೋಸಿ ಪಿಲ್ಲ ಕೋಡಿ ಪೆಟ್ಟ ನಾವು ಯಾರಿ ಪಾವದಾಯಿ ಪೆಟ್ಟ
1: ನೀನು ಸಂದೆ ಕಾಡ ಸಣ್ಣ ಗಾದು ಲೆಟ್ಟ ನಾವು ಸಂದು ಸೂಟಿ ನಾಲ್ಕು ಕಣ್ಣು ಗೊತ್ತ
0: నువ్వు సంద కాడ సన్న కాదు లెక్క నేను సందు చూసి నీకు కన్ను కొట్ట.
2: ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:35 మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఇప్పుడు వినండి హిందీలో వార్తలు.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముకేష్ కుమార్. भगवान श्री कृष्ण का जन्मोत्सव जन्माष्टमी आज देश भर में श्रद्धा और उल्लास के साथ मनाया जा रहा है. हमारे संवाददाता ने बताया है कि उत्तर प्रदेश में भगवान श्री कृष्ण की नगरी मथुरा वृंदावन में जन्माष्टमी का भव्य आयोजन किया जा रहा है. एक रिपोर्ट.
4: भगवान कृष्ण की जन्मभूमि को दुल्हन की तरह सजाया गया है और हर तरफ रंग बिरंगी रोशनी की छटा बिखरी हुई है. इस अवसर पर लाखों श्रद्धालु भगवान श्री कृष्ण के दर्शन कर अभिभूत हो रहे हैं. यहाँ के प्रमुख मंदिर मथुरा की श्री कृष्ण जन्मभूमि, द्वारिकाधीश मंदिर, वृंदावन के विश्व प्रसिद्ध ठाकुर बिहारी जी मंदिर में श्री कृष्ण जन्माष्टमी की जबरदस्त तैयारियां हैं, जहां रात में जन्मोत्सव मनाया जाएगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సందర్బంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్టమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిట్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్నే ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ది మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్ గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5 సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
2: అన్ని కంట్రీలలో కూడా 20 కోచ్లు వేసుకున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీం తీసుకొచ్చి మన ఇండియాలో ఆడిస్తారు. కబడ్డీ స్ట్రాంగ్ కావాలంటే అంతేనంత వరకు మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ వెళ్తాం.
1: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లకు

0: వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్స్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యకుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఓకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌటాలలో హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరవీ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: इससे बेहतर कुछ नहीं. अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
2: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः जतिन शर्मा. आदौ मुख्य वार्ताः. देशेन लब्धः प्रथमः उपभूसमकालिक भू अवलोकन उपग्रहः. सफल प्रक्षेपणं भारतस्य अंतरिक्षक्षेत्रस्य संवर्धमान सामर्थ्यस्य प्रतीकभूतमस्तीति प्रधानमंत्री नरेन्द्र मोदी प्रख्यापितवान्. न्यायप्रदान प्रक्रियां विवाद समाधानं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थं नवदिल्ल्यां दीक्ष मुख्य न्यायाधीश मञ्चः समारब्धः. नेपाल जलौघे विलुप्तानां परिजनेभ्यः केन्द्र सर्वकारेण DNA परीक्षण सौविध्यं प्रकल्पितम्. विनाशकारी जलाप्लावेन मृतानां संख्या

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. మరి కార్యక్రమంలో ముందుగా కృష్ణాష్టమి సినిమా నుండి ఈ పాట విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై వింటున్నారు.

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది, పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుస

0: మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయసులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడుగు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:01.

0: ప్రసార వివరాలు. ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ప్రసార వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, చెరుకు పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య గారితో వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 లలిత సంగీత కార్యక్రమం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మధుర గీతాలు మీకు ఆలపిస్తాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్ర ప్రసారాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రభాత లహరి.

0: 7:30 ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, ఊపిరితిత్తుల నీరు చేయడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి డాక్టర్ ఎం హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా దేశానికి గర్వకారణమైన

0: కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-O5 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలు అందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV-F-17 vehicle was successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit, and today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధానమంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోని మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సిబిఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిబిఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్పరాసి ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. డెన్మార్క్ చెందిన ప్రత్యర్థుల పైన 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జిఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 7:15. ఇప్పుడు వినండి పంట పొలాలు.
3: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చెరుకు పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసే వివరాలు, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 16,000 రూపాయలు, కనిష్ట ధర 9,506 రూపాయలు, మోడల్ ధర 15,500 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 15,319 రూపాయలు, కనిష్ట ధర 8,506 రూపాయలు, మోడల్ ధర 15,025 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్ ఒక్కింటికి 13,298 రూపాయలు గరిష్ట ధర, 5,066 రూపాయలు కనిష్ట ధర, మోడల్ ధర 9,090 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలో కింటికి గరిష్ట ధర 11,956 రూపాయలు, కనిష్ట ధర 11,279 రూపాయలు, మోడల్ ధర 11,479 రూపాయలు. కందులు క్వింటాలో కింటికి గరిష్ట కనిష్ట ధరలు 3,600 రూపాయలు, అలాగే మోడల్ ధర కూడా 3,600 రూపాయలు. సోయాబీన్ క్వింటాలో కింటికి గరిష్ట కనిష్ట మరియు మోడల్ ధరలు 3,400 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు విందాం వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29-30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23-24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 82-86% మరియు మధ్యాహ్నం 61-66% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలుల సరాసరి గంటకు 7-12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసే వివరాలు వింటారు.
4: రైతు సోదరులందరికీ నమస్కారం. చెరుకు పంట దాదాపుగా 10-12 నెలల కాలం మన తోటలలో ఉంటుంది. ఇది ఎక్కువ మోతాదులో పోషకాలను నేలల నుంచి గ్రహిస్తూ ఉంటుంది. కావున దీనిలో సమగ్ర పోషక యాజమాన్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రసాయనిక ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువులను కూడా వాడడం వలన రసాయనిక ఎరువుల మీద అయ్యే ఖర్చును మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువులను వాడడం వలన నేలలో సేంద్రియ పదార్థం క్రమేపీ పెరిగి భూ భౌతిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా రసాయన ఎరువుల ద్వారా లభ్యం కానటువంటి సూక్ష్మ పోషకాలు అధిక పరిమాణంలో పంటలకు లభ్యమై దిగుబడులు పెరగడానికి దోహదమవుతుంది. సేంద్రియ ఎరువులలో ముఖ్యంగా పశువుల ఎరువు ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసుకొని చెరుకు నాటుటకు 4-6 వారాల ముందుగా భూమిలో కలియదున్నుకోవాలి. చెరుకు పరిశ్రమ దగ్గరగా ఉన్నటువంటి రైతు సోదరులు ఫిల్టర్ మడ్డి అందుబాటులో ఉంటుంది. కావున ఎకరాకి 5-6 టన్నుల బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నుకోవాలి. సేంద్రియ ఎరువులు లేదా ఫిల్టర్ మడ్డి దొరకనటువంటి ప్రదేశాలలో పచ్చిరొట్ట పైర్లైనటువంటి జనుము, అలసంద, పిల్లి పెసర పైర్లను పూత సమయం వరకు పెంచి లేదా 60 రోజుల వయసులో నేలలో వేసి కలియదున్నుకోవలసి ఉంటుంది. లేదా చెరుకు మొక్క మొల్లలో వేసి మట్టి కప్పుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు అందుబాటులో లేనప్పుడు లెగ్యూమ్ జాతికి చెందినటువంటి గ్లైరిసిడియా వంటి మొక్కల యొక్క ఆకులు లేదా లేత కొమ్మలను కత్తిరించుకొని మన చెరుకు మొక్క యొక్క మొలలో వేసి కప్పుకోవాలి లేదా నేలలో వేసి కలియదున్నుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల భూస్వరూపం మెరుగుపడమే కాకుండా భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి చెరుకు పంట బాగా పెరుగుటకు దోహదపడుతుంది. చెరుకు రైతులు భూసార పరీక్షానుసారంగా రసాయన ఎరువులను వాడుకున్నట్ల అధిక దిగుబడులను పొందడమే కాకుండా రసాయన ఎరువులకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇక రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఎకరా చెరుకు పండించడానికి గాను 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాష్ అందించే ఎరువులను వేసుకోవాలి. సిఫారసు చేయబడినటువంటి నత్రజని ఎరువులను నాటిన 30 రోజులకొకసారి, 45-60 రోజుల మధ్యలో ఒకసారి, 90-120 రోజుల మధ్యలో ఒకసారి 3 సమభాగాలుగా విభజించుకొని చల్లుకోవలసి ఉంటుంది. రసాయన ఎరువులు నత్రజనికి సంబంధించిన ఎరువులను మొక్కల మొదళ్ల మధ్యలో 5 సెంటీమీటర్ల లోతులో సమపాళ్లలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకి 12 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకి 40 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసి కలియదున్నుకోవాలి. అదేవిధంగా భూమిలో లభ్య పొటాష్ ఎకరాకి 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకి 48 కిలోల పొటాష్

0: 45వ రోజు మిగిలిన సగభాగాన్ని వేసుకున్నట్లయితే నత్రజని ఎరువులను సుమారు 25% వరకు ఆదా చేసుకోవచ్చు. ఎకరాకి 3 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ను ముచ్చలు నాటిన తరువాత 6వ రోజు జీవతడి ఇచ్చే ముందు వేసుకుంటే భాస్వరపు ఎరువులలో సుమారుగా 25% వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక మోడెం తోటలలో రసాయన ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఇక్కడ మోడెం చెరుకు పెంచడానికి గాను 145 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాష్ను అందించే ఎరువులు సరిపోతాయి. నత్రజని ఎరువులను మోడెం చేసిన వెంటనే 1/3వ వంతును వేసుకోవాలి. అదేవిధంగా 45 నుంచి 60 రోజులకు ఒకసారి, 90 నుంచి 120 రోజుల మధ్యలో ఒకసారి మొక్కల మొదళ్ల మధ్యలో 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పుకోవలసి ఉంటుంది. రైతు సోదరులు, మోడెం తోటలలో జింక్ మరియు ఇనుప ధాతువు యొక్క లోప లక్షణాలను ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. జింక్ ధాతువు లోపం కనిపించిన మొక్కలలో ఆకుల ఈ నెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు ఎదుగుదల నిలిచిపోతుంది, దుబ్బులు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపం కనిపించిన తోటకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ను నేలలో వేసి కలియ దున్నుకోవడం వల్ల కూడా జింక్ ధాతువు లోప లక్షణాలను మనం నివారించుకోవచ్చు. అయితే ఇనుప ధాతువు లోపం లక్షణాలు చూసినట్లయితే ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడతాయి. కావున ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడవున చారలు ఏర్పడతాయి. ఇనుప ధాతువు లోపం కనిపించిన వెంపటి 10 గ్రాముల అన్నబేదిని అనగా ఫెర్రస్ సల్ఫేట్ మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పును లీటరు నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతువు లోప లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని చెరుకు సాగు చేసే ప్రాంతాలలో మాంగనీస్ లోప లక్షణాలను కూడా గమనిస్తూ ఉంటారు. మాంగనీస్ లోపం వల్ల చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలు ఈ నెల పక్కన కనబడుతూ ఉంటాయి. ఈ నెల మధ్య తెల్లగా మారి ఆకు భాగాల్లో కుళ్ళిన మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకులు నిలువున చీలినట్టుగా కనబడుతూ ఉంటాయి. మాంగనీస్ ధాతువు లోప నివారణకు గాను ఎకరానికి 2.5 కిలోల మాంగనీస్ సల్ఫేట్ 450 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు చెరుకు పంటలలో సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు చెరుకు పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ కృష్ణ చైతన్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారుగా, ఇప్పుడు వినండి.
1: ఆధునిక వ్యవసాయ రంగంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ రంగాన్ని మన పూర్వీకులతో పోల్చినప్పుడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం వ్యవసాయం అధికంగా సేంద్రియ ఎరువుల వాడకం మీదనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పంటల ఉత్పత్తి పెరిగే జనాభాకు సరిపోవడం లేదు. అందువల్ల వివిధ పంటలు అధిక ఉత్పత్తి కోసం గత 40 సంవత్సరాల నుంచి రసాయన ఎరువుల వాడకం మొదలైంది. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాల దిగుబడి సాధించడం దీనివల్ల సాధ్యమైంది. ప్రస్తుతం అన్ని పంటల వ్యవసాయం రసాయనిక ఎరువుల వాడకం ద్వారానే జరుగుతూ ఉంది. దీనిని అధికంగా ఉపయోగించడం వల్ల భూసారం కోల్పోవడమే కాక వాతావరణం కలుషితమై పర్యావరణం తన సహజ స్థితిని కోల్పోయి వివిధ రకాల చీడపీడలు క్రిమి కీటకాలు ఉధృతమై పంట దిగుబడి తగ్గుముఖం పట్టింది. ఈ సమస్య మరింత జటిలం కాకముందే రైతాంగం మేల్కోవడం ఎంతైనా అవసరం, అత్యావశ్యకం. ముఖ్యంగా ఈ సమస్యను జీవన ఎరువుల వాడకంతో అధిగమించవచ్చును. జీవన ఎరువులంటే సూక్ష్మజీవుల కణ సముదాయం. ఇవి ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే మనకు ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల ఈ సూక్ష్మజీవుల సంఖ్య క్రమేణా తగ్గిపోతూ ఉంది. వీటిని ప్రయోగశాలల్లో వృద్ధి చేసి మరలా భూమిలో ప్రవేశించబెట్టినట్లయితే భూసారాన్ని పెంచడమే కాకుండా సూక్ష్మజీవుల సంఖ్య పునరుద్ధరించడం సాధ్యమవుతుంది. ఇందులో కొన్ని మొక్కలతో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థిరీకరిస్తాయి. మరికొన్ని భూమిలో స్వేచ్ఛగా జీవిస్తూ గాలిలోని నత్రజనిని మొక్కకు అందిస్తాయి. భూమిలోని భాస్వరాన్ని కరిగించి ఎక్కువగా అందిస్తాయి. మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీవన ఎరువుల ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచేందుకు కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. ఇందులో ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. మొదటగా రైజోబియం. ఈ జీవన ఎరువు అన్ని రకాలైన అపరాల పంటకు వాడవచ్చు. ఉదాహరణగా కంది, మినుము, పెసర, శనగ మరియు వేరుశనగ మొదలైనవి. ఒక ఎకరానికి 20 నుంచి 40 కిలోగ్రాముల నత్రజనిని ఈ జీవన ఎరువు స్థిరీకరిస్తుంది. అపరాల పైర్లన్నింటికి ఒక ఎకరాకు సరిపడే విత్తనాలు తీసుకుని ఒక గోనె సంచి మీద పరచాలి. 250 గ్రాముల రైజోబియం కల్చర్ను 1/2 లీటర్ నీటిలో కానీ లేదా బెల్లం పాకం చల్లారించిన తర్వాత కలిపి తర్వాత జిగట్లాగా తయారు చేయాలి. దానిని గోనె సంచి మీద పరిచినటువంటి గింజలకు పట్టించాలి. కలపడం అంతా నీడలోనే జరిగేటట్టు చూసుకోవాలి. కలిపిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నీడలో ఆరనీయాలి. తర్వాత పొలంలో మనం విత్తుకోవచ్చు. ముఖ్యంగా వేరుశనగకు వాడే విధానాన్ని గురించి తెలుసుకుందాం. వేరుశనగకు గింజ పైపొర పలుచగా ఉంటుంది కాబట్టి మనం కల్చర్ కలిపేటప్పుడు పైపొర ఊడకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. 1/2 కిలో రైజోబియం కల్చర్ను దానికి 1/2 కిలో పాస్పో బ్యాక్టీరియాలను కలిపి 1/2 లీటర్ నీటిలో కానీ లేదా బెల్లం పానకంలో కలిపి గోనె సంచి మీద పరిచిన విత్తనాలపై పోయాలి. ఇద్దరు మనుషులు ఇరువైపులా పట్టుకుని జల్లెడ జల్లించే మాదిరిగా నెమ్మదిగా గోనె సంచిని కదపాలి. కదిపిన తర్వాత గోనె సంచిని నెమ్మదిగా కిందపరిచి పల్చగా నీడలో 10 నుంచి 15 నిమిషాలు ఆరబెట్టి తర్వాత మనం విత్తుకోవచ్చు. ఇక రెండవది చూసినట్టయితే అజోస్పైరిల్లం పాస్పో బ్యాక్టీరియం. ఈ రెండు రకాల సూక్ష్మజీవులు భూమిలో విరివిగా ఉంటాయి. అజోస్పైరిల్లం నత్రజనిని స్థిరీకరించి పైరుకు అందిస్తుంది. పాస్పో బ్యాక్టీరియం భూమిలో గడ్డకట్టి కరగని భాస్వరాన్ని కరిగించి ఎక్కువ మోతాదులో భాస్వరాన్ని పైరుకు అందేట్టుగా చూస్తుంది. వీటిని అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ముఖ్యంగా వరిలో అయితే నాటే పొలంలో ఒక మూల చిన్న నీటి బురద నీటిని మడిని తయారు చేసి దానిలో 2 కిలోల జీవన ఎరువుల మిశ్రమాన్ని కలిపి వరి నారును వేళ్ల వరకు ముంచి 15 నుంచి 20 నిమిషాల తర్వాత నాటుకోవాలి. ఈ పద్ధతి వీలు కాని పక్షంలో 2 నుంచి 4 కిలోల జీవన ఎరువును 10 కిలోల మెత్తని పశువుల ఎరువుతో కానీ ఇసుకతో కానీ కలిపి వరి నారు నాటే ముందు కానీ నాటిన తర్వాత కానీ 1 ఎకరం పొలంలో సమానంగా చల్లాలి. మిగతా పైర్ల విషయానికి వస్తే ఆముదం, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు వంటి అన్ని రకాల విత్తుకునే పంటలకు ఈ జీవన ఎరువులు అవసరం అయినంత మేరకు నీటిలో కలుపుకొని 1 ఎకరానికి సరిపడే విత్తనాలకు కలిపి నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే విత్తుకోవాలి. కూరగాయల పంటలైనటువంటి మిరప, ఉల్లి, వంగ వంటి నారు నాటే అన్ని పంటలకు 1 కిలో జీవన ఎరువు మిశ్రమాన్ని 10 లీటర్ నీటిలో కలిపి 1 ఎకరానికి సరిపడే నారు వేళ్ల వరకు ముంచి 15 నుంచి 20 నిమిషాల తర్వాత మాత్రమే నాటుకోవాలి. ముఖ్యంగా చెరుకులో చూసినట్టయితే ముచ్చలు నాటిన 1 వారం రోజుల తర్వాత 4 నుంచి 5 కిలోల జీవన ఎరువును 20 నుంచి 30 కిలోల కాంపోస్ట్లో కానీ లేదా పశువుల ఎరువులో గాని కలిపి చాళ్లలో సమానంగా చల్లి నీరు పెట్టాలి. జీవన ఎరువు వాడిన తర్వాత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. రెండోసారి మళ్ళీ 30 రోజుల తర్వాత 2 నుంచి 3 కిలోల జీవన ఎరువును పశువుల ఎరువులతో కలిపి మళ్ళీ వాడాలి. ఇలా చేయడం వల్ల శాస్త్రీయంగా మనం అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంది. పండ్ల తోటల విషయానికి వస్తే ద్రాక్ష, బత్తాయి, మామిడి వంటి అన్ని రకాల పండ్ల తోటలకు 1 ఎకరాకు 4 నుంచి 8 కిలోల జీవన ఎరువు మిశ్రమాన్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి అన్ని చెట్లలో సమపాలలో సమానంగా వేసి మట్టి కప్పి నీరు పెట్టాలి. ఈ జీవన ఎరువులను వాడే విధానంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను పరిశీలిద్దాం. కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు కలిగి ఉన్న ఈ జీవన ఎరువులకు ఎండవేడిని తగలనివ్వకూడదు. ఒకవేళ ఆ విధంగా జరిగినట్టయితే అవి చనిపోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. రసాయన ఎరువులతో కలిపి వాడరాదు. జీవన ఎరువుల వలన మనిషికి కానీ జంతువులకు కానీ వాతావరణానికి కానీ ఎటువంటి

0: హాని కలగదు. సూచించిన పంటకే జీవన ఎరువును వాడాలి. కల్చర్ ప్యాకెట్ను ఎల్లప్పుడూ చల్లని నీడ ఉన్నటువంటి ప్రదేశాలను మాత్రమే నిలువ ఉంచాలి. జీవన ఎరువులు కలిపినటువంటి విత్తనాలను వెంటనే విత్తుకోవాలి. ఈ జీవన ఎరువులను వాడడం వల్ల కలిగేటటువంటి ముఖ్యమైన లాభాలను ఒకసారి తెలుసుకుందాం. జీవన ఎరువులు వాతావరణంలోని నత్రజని భూమిలో స్థిరీకరించి మొక్కలకు అందజేస్తాయి. భూమిలో స్థిరపడినటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్క సులభంగా తీసుకునే విధంగా తోడ్పడతాయి. పంట దిగుబడిని 15 నుంచి 20% వరకు పెంచుతాయి. నేల యొక్క భౌతిక స్వభావాన్ని మెరుగుపరిచి భూసారాన్ని కాపాడుతాయి. మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి హార్మోన్లకు విటమిన్లు విడుదల చేయడం ద్వారా మొక్కలు బలంగా వృద్ధి చెంది అధిక దిగుబడులను ఇవ్వడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. వీటి వాడకం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. వీటి ధర రసాయన ఎరువుల ధరతో పోల్చితే చాలా తక్కువ. కావున ఈ సేంద్రియ ఎరువులు, ఈ జీవన ఎరువులను వాడడం వల్ల వాతావరణం కలుషితం కాకుండా పంట యొక్క దిగుబడులు పెరుగుతూ నేల యొక్క సారవంతాన్ని పెంచడానికి ఎంతైనా అవకాశం ఉంది.
1: మీరింతవరకు ఆధునిక వ్యవసాయ రంగంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కాస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్ ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తారు?
3: నిజంగా చెప్పారండి మీరు. 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరడానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
3: అవునవును
2: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ మాత్రమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదన్నమాట.
2: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జిఎస్టీని తొలగించారు.
3: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
2: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత భారత్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది, రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
3: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణకు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దీనికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకి బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు తీర్చాలని మా ఉద్దేశం అండి.
2: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
3: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలో అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
2: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
3: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
2: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
3: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు.

0: మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు ఈ మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలైజేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి
1: పెట్టాల్సిన
0: చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది.
0: అవునండి.
1: సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 కాంది మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను ఇంకా ఎక్కువ.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% లాగా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తమ్మ కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిజానికి చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిలు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటారు వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్, వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు ముందుగా కర్ణాటక రాష్ట్రం నుండి కోరుతున్న శ్రోతలు తిరుపతి ప్రకాష్, శ్యామల, ఆనంద్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ముద్దుల కృష్ణయ్య సినిమా నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కల్లీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కల్లీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, తల తిరగడం, తలలో బ్లడ్ ప్రాబ్లం గురించి ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి కోరుతున్న శ్రోతలు భరత్ లాల్ పరదేశి, భరత్ బాయి, జ్యోతి బాయి, అంజలి బాయి, రాజనందిని, లక్ష్మి, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణుత్, అన్మాన్ లోద్, కొల్హాపురి రాజు, స్వరూప, శివరాణి, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు.

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల ఆదివారము ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: డాక్టర్ బలరాం జాదవ్.
4: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
4: డాక్టర్ బలరాం జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసము, అలర్జీలు, గురక సమస్యలు, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: డాక్టర్ సీను నాయక్.
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ఫుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్ధకం, వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి కోరుతున్న శ్రోతలు గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఖైదీ సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, ఆస్వి, సాస్విక, శ్రీరామ్ హనుమాన్లు.

హరీష్, అరుణ్, అజయ్, ఆర్తికచారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాసచారి, సన్నీ చారి, డాక్టర్ భాగ్యవీర్ చారి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై యువరాజు సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావాల్సింది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 9:10 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి మధుర గీతాలు. మరి కార్యక్రమంలో ముందుగా జరిగిన కథ సినిమా నుండి ఈ పాట విందాం.

అందుకేనేమో

మీరు విన్న ఆ పాట జీవనజ్యోతి సినిమాలోనిది. ఇప్పుడు వినండి లక్ష్మీ కటాక్షము. లక్ష్మీ కటాక్షము సినిమాలోని

మీరు విన్న ఆ పాట కంచుకోట సినిమాలోనిది, ఇప్పుడు విన్న

0: chanting is performed through the day and often late into the night. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have extended their greetings on the occasion of Janmashtami. The National Testing Agency, NTA, has released admit cards for candidates appearing for UGC NET June 2026 in English, Commerce and Sociology on the 9th and 10th of this month. Candidates can download their admit cards from ugcnet.ta.nic.in using their login credentials. In badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty enter their fourth straight China Masters semi-final after beating Denmark's Kim Estrup and Anders Kvarup Rasmussen in Shenzhen this evening. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. Repu Prasaram Karuna Karikrimala Vivaralu. రేపుదయం 6:10 భావన అన్వేషణ శ్రీ మంత్రవాది మహేశ్వరి గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం ప్రసారమవుతాయి. పొలం పనులు
2: 6:00 నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమంలో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.